ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ఒక్కటే ఓ మంత్రం బృందగాన వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: ఇంతవరకు శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతం మాల విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ.
1: ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన భారతదేశానికి ఉన్నతమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి అత్యున్నతమైనది. సమస్త ప్రాణులలోనూ భగవంతుని దర్శించుటయే మన సంస్కృతిలో ఒక భాగం. భగవంతుని అంశలేనిది ఈ సృష్టిలో ఏదీ లేదు. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, నదీనదములు, వృక్షములు, పర్వతములు, సమస్త ప్రకృతిని దైవస్వరూపంగా భావిస్తాము. అందరిలోనూ అన్నింటిలోనూ దైవత్వాన్ని ఆపాదించి ఆయా ప్రాంతాలలో ఆయా సందర్భాన్ని బట్టి పూజిస్తాము, గౌరవిస్తాము. అన్నింటిలో భగవంతుని చూస్తాము. తల్లి, తండ్రి, గురువులు, అత్తమామలు, మనకంటే వయసులో పెద్దవారు, అతిథులు, అభ్యాగతులు, స్త్రీలు, బ్రాహ్మణులు, పండితులు, అన్నదాతలు, విద్యావంతులు, పసిపిల్లలు అందరూ దైవ సమానులే. మన భారతీయ సంస్కృతి వారి యందు అణువణువున పూజ్యభావం ఏర్పరిచింది. భారతీయ సంస్కృతిలో సమస్త వస్తువులు పూజనీయములే. రాయి మొదలు రత్నము వరకు, పచ్చిక మొదలు పారిజాతం వరకు, చీమ మొదలు సింహము వరకు, కాకి మొదలు గరుడిని వరకు, అల్పుని మొదలు వేదవిధులైన మహర్షుల వరకు సర్వులు దేవతామూర్తులే. రాయిని దేవుడుగా భావించి పంచామృత అభిషేకం చేసి పూజించి దైవానికి సమర్పిస్తాము. అలాగే సింహాచలేశునికి వరద పాయసాన్ని రాతిమీదే వంపి పారేలా చేసి దాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. విషజంతువని తెలిసి పాముకు పాలు పోసి పూజించుట, చీమల లాంటి చిన్ని ప్రాణులకు భూతబలియని ముంగిళ్లలో ముగ్గులు వరిపిండితో వేయుట, కాకులకు అన్నం పెట్టుట, కుక్కలను భైరవ రూపములని, గుర్రములను హయగ్రీవ రూపమని, పందిని వరాహ రూపమని, ఏనుగును గజేంద్రుని రూపమని, గంగా, యమున, గోదావరి వంటి నదీమతల్లులను శక్తి స్వరూపములని, పర్వతములన్నీయు దేవతామూర్తులని, దేవతల నివాసస్థానమనియు పూజిస్తాము. సమస్త చరాచర జగత్తును ఉచ్చ నీచ భేదము లేకుండా సమదృష్టితో చూచి పూజించి ప్రేమించి గౌరవించగల దివ్య మతమే హైందవము. సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్ అని మహావాక్యములు మత్తపరతరం నాణ్యతు కించిదస్తి ధనం జయ అన్న గీతాచార్యుని బోధ ఈ ప్రపంచమంతా త్రైమూర్తిక స్వరూపమే అని చాటుతున్నాయి. సమస్త చరాచర ప్రాణికోటి యందు ప్రేమ, దయా, కరుణ కలిగి ఉండాలని గీత బోధిస్తుంది. సమస్త ప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణ స్వరూపులు కనుక సర్వభూతదయ కూడా పరమోత్కృష్టమైన ధర్మములలో ఒకటి. ధనికులు, పేదవారు, విశిష్టకుల సంజాతులు, అధమవర్గజనితులు, ఉన్నతులు, అల్పులు అనే భేదం చూపకూడదు. ఉత్తమ, మధ్యమ, అధమ అను తారతమ్యమును విడనాడాలి. సర్వప్రాణులయందు సమదృష్టిని కలిగి ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తుంది. మన దేశంలో తప్ప మరెక్కడా కూడా ఇంతకు మించిన సాంఘిక న్యాయం రుగ్యము. ఇదియే హిందూ ధర్మ ఔన్నత్యం. మానవ సేవయే మాధవ సేవ అన్న చందమున దేశమంటే మట్టి

0: అని గురజాడవారు చెప్పినట్టు మనమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచము ప్రజానీకము బాగుపడాలి అని కోరుకోవాలి. తదనుగుణంగా ప్రయత్నించాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వత్ర సన్మంగళాని భవంతు. జగత్తుకు జగదీశ్వరుడు సుఖాలను కలిగేలా చూడాలి. ప్రతి ఇంట మంగళ కార్యాలు జరగాలి. అందరూ శుభ పరంపరలను చూడాలి. స్వస్తి.
1: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పుస్తక పఠనం మానసిక పరిపక్వతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక మంచి పుస్తకం గొప్ప స్నేహితునితో సమానం అంటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులలో రసాయనేతర పద్ధతుల్లో పురుగుల నియంత్రణ కొన్ని ముఖ్య అంశాలు. దీనిపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు ఇప్పుడు విందాము.

సాధారణంగా మనం సాగు చేసేటువంటి పంటల్లో ఏదైనా పురుగు కనపడంగానే మనము అరే పురుగు పట్టిందే మందు కొట్టాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ మంది చేస్తాం. అది తప్పని చెప్పం, కానీ అసలు పురుగు కనపడంగానే మందు కొట్టాలా లేదా అనేది మటుకు మనకు అవగాహన ఉండాలి. దీని గురించి శాస్త్రవేత్తలు అడిగినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళు, సాధారణంగానే ప్రతి మొక్కకు కూడా కొంత పురుగును తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది, కొంత తెగులను తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది అని చెప్తారు వాళ్ళు. అంటే అర్థమేమిటి, ఏదో ఒక మొక్క మీద ఒక 5-6 పురుగులో లేకపోతే 4 పురుగులో 3 పురుగులో ఉన్నప్పుడు వెంటనే మందు కొట్టక్కర్లేదు అనేది వాళ్ళు చెప్పేటువంటి విషయం. దీని అర్థమైందంటే అది చేసేటువంటి నష్టము మన పంట దిగుబడి మీద పడదు, అది నివారించడానికి మనం పెట్టేటువంటి ఖర్చు అది పంటకు చేసేటువంటి నష్టం కన్నా ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళు మనకు తెలియజేసేటువంటి అంశం. ఇంగ్లీష్లో రకరకాల పేర్లు పెట్టుకుంటారు, ETL లెవెల్ అంటుంటారు, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, అంటే ఆర్థిక నష్టపరిమితిని మించినప్పుడే మనం మందులు కొట్టాలా, అప్పుడు దాకా పురుగు చేసే నష్టాన్ని మనం భరించవచ్చు అనేది వాళ్ళు చెప్పేటువంటి అంశం. ఇది మటుకు ప్రతి రైతుకు అర్థం కావాలి. ఇది కూడా పంట దశను బట్టి ఎన్ని పురుగులు ఉండొచ్చు, ఎన్ని పురుగులు మనం ఉన్నా కూడా మందులు కొట్టకుండా వదిలేయచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ముందు మనం అవగాహన తెచ్చుకోవాలి. ఇది అవగాహన రావాలంటే ఏం చేయాలి, మనం పంటను పరిశీలించడం నేర్చుకోవాలి. పొలాలకు వెళ్ళి మనము మొక్కల మీద అసలు ఏం పురుగులు ఉన్నాయి, ఏమిటి, ఎలా ఉంది పంట అనేది గమనించుకోవాలి. దీనికి తోడు మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది ఇక్కడ. మామూలుగా పురుగు చూడంగానే ఇది మనకి పంటకు నష్టం చేస్తుంది అని ఆలోచించక,

0: చేయక్కర్లా. అన్ని పురుగులు నష్టం చెయ్యవు, వాటిల్లో మనకు సహాయం చేసేటువంటి పురుగులు కూడా ఉంటాయి. అసలు సహాయం చేసే పురుగేది, నష్టం చేసే పురుగేది అనేది కూడా మనకు తెలియటం చాలా చాలా ముఖ్యం. గతంలో వ్యవసాయ శాఖ వాళ్ళు పొలం బడి కార్యక్రమం పెట్టి రైతు సోదరులందరూ కూర్చోబెట్టి వరి మీద మరి ఈ పురుగు మనకి మేలు చేస్తుంది, ఈ సాలిడు మేలు చేస్తుంది, మిరిడు పురుగు మేలు చేస్తుంది, ఇలా మేలు చేసేటువంటి పురుగులన్నీ తెచ్చి రైతులకు అందరికి చూపించేవాళ్ళు. ఇవి పొలంలో కనిపిస్తే మందు కొట్టకూడదు, ఇవి ఎక్కువ ఉంటే ఇంక అసలు కొట్టకూడదు అనేది వాళ్ళు మనకు తెలియజేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా వరి పంట తీసుకున్నట్లయితే సాలీళ్ళు చాలా చాలా సేవ చేస్తాయి, కాబట్టి సాలీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వరి మీద మందులు కొట్టక్కర్లేదు. ఎందుకంటే అవి వాటి గూడు కట్టుకొని రకరకాల పురుగుల్ని నియంత్రిస్తూ ఉంటాయి. ఇదొకటి మనం ముఖ్యంగా గమనించాలి. అలాగే రసాయనాలు కొట్టకూడదు అని అనుకున్నట్లయితే మనకు రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకి ఈ కాండందొలచు పురుగు వరి మీద సాధారణంగానే నారులోనే మొదలెట్టింది, నారుమడిలోనే గుడ్లు పెట్టి అవి తర్వాత ప్రధాన పంటకు పోయిన తర్వాత మొక్కలన్నిటికీ పాకి ప్రతి మొక్కకి కూడా ఆశించి ఆ సుడులన్నీ లాగేస్తే వచ్చేలాగా పడైపోతాయి. దాన్ని నివారించడానికి మొదట్లోనే నారులోనే మనము నారు పీకి నాట్లేసే మధ్యలో ఆ కొనలన్నీ తుంచేసి నాశనం చేసేస్తే గుడ్ల సముదాయాలన్నీ కూడా నాశనం అవుతాయి. చాలా సులువైన పని, ఇదొకటి చేసుకోవచ్చు. అలాగే లింగాకర్షక బుట్టలు, మామూలుగా మనకి పొలం పైన చాలా చిలకలు తిరుగుతూ ఉంటాయి, చిలకలు అంటాం, అంటే తల్లి రెక్కల పురుగులు చిలకలు అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇవి అక్కడక్కడ ఎగురుతూ ఉంటాయి. ఎగిరేటువంటి ఈ పురుగులు మన పంటకు సంబంధించినటువంటి పురుగు గుడ్లు పెట్టేదేనా అనేది తెలుసుకోవాలి. దానికి ఎట్లా? కొంతమంది రైతు సోదరులు గుర్తిచ్చేస్తారు, కాండందొలచు పురుగు రెక్కకు చివరిలో చుక్కలు ఉంటాయి, ఇట్లా చూసి గుర్తుపెట్టేస్తారు. కొంతమంది గుర్తుపట్టలేరు. గుర్తుపట్టలేని రైతు సోదరులు లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి, దాని మగరెక్కల పురుగుల్ని ఆకర్షించేటువంటి ఆ బుట్టది, దాంట్లోకి మగరెక్కల పురుగులన్నీ వచ్చి పడతాయి. ఎక్కువ పడ్డాయనుకోండి, రాబోయేటువంటి పురుగు ఉద్దరు చాలా ఎక్కువ ఉండబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము గుడ్లు పెట్టబోతుంది కాబట్టి ట్రైకోగ్రామ అట్టలు మొదలుపెట్టాలి. అట్టల్ని తెచ్చుకొచ్చుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఆకులు వెనక భాగంలో కుట్టేస్తే దాంట్లోంచి వచ్చేటువంటి కందిరీగలన్నీ కూడా ఈ కాండంతో పురుగు గుడ్లను నాశనం చేస్తూ ఉంటాయి. ఎంత సులువైన పని, పురుగు బయటికి రాకముందే నాశనం చేసినాయి. ఇలా ప్రతి పురుగుకి ఏదో ఒక మార్గం ఉంటుంది. కొన్ని బూజులు మరి పురుగులను నాశనం చేస్తూ ఉంటాయి, బెవేరియా అని, వెత్తిశీలియం అని, ఇలా రకరకాల బూజులు ఉన్నాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెటారైజం ఒకటి. అంతేకాకుండా మనకి వైరస్ కణాలతోటి మనము ఈ పురుగులను నియంత్రించేటువంటి ఎన్పి వైరస్ ద్రావణాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుందాం. అలాగే తెగుళ్ళను నియంత్రించేటువంటి ట్రైకోడెర్మా విరిడి, అలాగే సూడోమోనస్సు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకుందాం. ఇలా రసాయనాలు వాడకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాల మార్గాల్లో మనం చేస్తూ ఉంటే కొంత పురుగుని నియంత్రించవచ్చు. దానికి తోడు సహజంగానే పురుగు మందులు ఎప్పుడైతే పొలాల్లో లేవో పక్షులు తిరుగుతూ ఉంటాయి, అలాగే మనం సహాయం చేసేటువంటి పురుగులన్నీ తిరుగుతూ ఉంటాయి, అవే కొంత నియంత్రిస్తూ ఉంటాయి. ఇంకొన్ని విషయాలు ఏంటంటే కొన్ని రకాల తెగుళ్ళు ఎక్కువగా పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కల నుంచి మన పంటకు వస్తూ ఉంటాయి. అందుకే పక్కన ఎక్కువగా కలుపు మొక్కలు లేకుండా చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ వ్యాప్తి, ముఖ్యంగా అగ్గి తెగుళ్ళు లాంటి తెగుళ్ళ వ్యాప్తి మన పంట మీదకి రాకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువులు వేయటం కూడా, నత్రజని ఎరువులు, యూరియా లాంటివి ఎక్కువ వేయటం వల్ల కూడా పురుగు ఆశించడం ఎక్కువ అవుతుంది. అనవసరంగా నత్రజని ఎరువుల్ని వేయటం మంచిది కాదు. ఇలా మనం అన్ని రకాల మార్గాలను వెతుక్కున్నట్లయితే రసాయనాలు వాడాల్సినటువంటి అవసరం క్రమక్రమంగా తగ్గిపోయింది. కొంతకాలానికి అసలు రసాయనాలే వేయాల్సినటువంటి పని ఉండకుండా మనం వ్యవసాయం చేసుకోవడానికి మన భూమి కానీ మన పొలం కానీ సిద్ధమవుతుంది. ఇది మనం ఆలోచించుకుంటూ పోతే కాస్త కాస్త పొలాల్లో మనం ఈ ప్రయత్నం కనుక చేసుకున్నట్లయితే మనకు ఫలితాలు తెలుస్తాయి, దాన్ని బట్టి మనం అమలుపరుస్తాం.
1: ఇంతవరకు రసాయనేతర పద్ధతుల్లో పురుగుల నియంత్రణ కొన్ని ముఖ్య అంశాలు, దీనిపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో 1-2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్ష

వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు అనగా 14వ తేదీ వరకు వాతావరణ సూచన. ఈరోజు, రేపు ఉత్తరాంధ్ర యానా తీరంలో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 13, 14 తేదీలలో ఎలాంటి హెచ్చరికలు లేవు. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు.

ఇంతటితో ఈనాటి పొలం పొలల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను

0: త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతాపార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన ఇవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాము.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిచే అవకాశం ఉంది.

0: భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అధ్యక్షతాయాం కేంద్రీయ మంత్రిమండలేన నవ రాజ్యేషు 28,000 కోటితోప్యధిక వ్యయయుతాః 8 రేల బహుమార్గీకరణపరియోజనాః అనుమోదితాః. ఏతాసు పరియోజనాసు ప్రాయః 96,11,00 కిలోమీటర్మితాః రేలమార్గాః సమ్మిళితాః భవిష్యతి. ఏతాభిః రేలసంపర్కవ్యవస్థాయాం పరిష్కారః, విద్యమానమార్గేషు యాతాయాత సమ్మర్దస్య న్యూనీకరణం తథా యాత్రణాం మాలవాహనస్య చ ద్రుతతరగమనం సుకరం భవిష్యతి. ఏతాసాం పరియోజనానాం 29,000తమవర్షాద్ 30,000తమవర్షపర్యంతం పూర్ణత్వస్య లక్ష్యం నిర్ధారితమస్తి. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ కేంద్రీయ మంత్రిమండలేన గృహీతానాం నిర్ణయానాం వివరణం ప్రదత్తవాన్. సహ ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన తమిళనాడు, ఆంధ్రప్రదేశ, కర్ణాటక, తెలంగాణ రాజ్యేషు 17 జనపదేషు విస్తృతాః 5 రైల్ బహుమార్గీకరణపరియోజనాః అనుమోదితాః. ఏతాభిః పరియోజనాభిః విద్యమాన భారతీయ రేలజాలె ప్రాయః 45,500 కిలోమీటర్మితః రేలమార్గః వర్ధిష్యతే. ఏతాసాం 5 పరియోజనానాం అనుమానితవ్యయః ఆహత్య 21,000కోటిరూప్యకాణి అస్తి. శ్రీవైష్ణవః ఉక్తవాన్ యత్ ప్రశాసనేన 17,000కోటిరూప్యకేభ్యః అధికమూల్యాః 3 అన్యాః రేల బహుమార్గీకరణపరియోజనాః అపి అనుమోదితాః. ఏతాః పరియోజనాః పశ్చిమబంగాళ, ఝారఖండ, ఒడిశా, మధ్యప్రదేశ, ఛత్తీస్గఢ రాజ్యానాం 14 జనపదేషు విస్తరిష్యంతే. ఏకస్య ప్రశ్నస్య ప్రత్యుత్తరే శ్రీవైష్ణవః సంసూచితవాన్ యత్ ముంబై అహ్మదాబాద్ బులెట్ ట్రైన్ సేవా ఆగామి వర్షే ప్రారప్స్యతే. భారతం 48వ విశ్వకౌశలప్రతియోగితాయాం ప్రథమవారం 11 నూతనకౌశలశ్రేణీషు సహభాగం కరిష్యతి. ఇయం ప్రతియోగితా అస్య మాసస్య 22తః 27 దినాంకపర్యంతం చీనదేశస్య షాంఘాయినగరే ఆయోజయిష్యతే. కౌశలవికాస ఉద్యమితా మంత్రాలయేన సంసూచితం యత్ టీమ్ స్కిల్ ఇండియా ఇత్యేతత్ 64 కౌశలేభ్యః 63 కౌశలేషు ప్రాయః 70 ప్రతియోగితాభిః యుక్తేన దళేన సహభాగం కరిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ అద్యావధి విశ్వకౌశలప్రతియోగితాయాం ఇయం భారతస్య బృహత్తమా వివిధతాపూర్ణా చ సహభాగితా భవిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః బ్రిక్స్ దేశేభ్యః మహిళాభ్యః అవసర విస్తారాయ తథా అంతారాష్ట్రీయ వ్యాపారే మహిళా ఉద్యమినీనాం మహిళా నేతృత్వాధీనానాం చ ఉద్యమానాం ప్రోత్సాహనాయ మిలిత్వా కార్యం కర్తు

0: कर्तुम् आह्वानं कृतवान्। श्रीगोयलः बलं दत्तवान् यत् महिला नेतृत्वाधीनेभ्यः उद्यमेभ्यः अन्ताराष्ट्रियव्यापारे अवसराणां लाभं स्वीकर्तुं स्वकीयां सहभागितां च वर्धयितुम् आवश्यकं सहकार्यं मञ्चश्च प्रदातव्यौ। ग्रामीणविकासमन्त्रालयस्य अन्तर्गतं भूमिसंसाधनविभागः अद्य डिजिटल् इण्डिया लैण्ड् रेकॉर्ड्स मॉडर्नाइजेशन प्रोग्राम 3.0 इत्यस्य कार्यान्वयनसम्बद्धान् दिङ्निर्देशान् प्रकाशयिष्यति। मन्त्रालयेन सूचितं यत् आगामि DILRMP 3.0 इत्येतत् 50.65/560 कोटि रूप्यकाणां अनुमानित वित्त व्ययेन केंद्रीय क्षेत्रीय योजना रूपेण कार्यान्वितं भविष्यति। भारतर्तु विज्ञान विभागेन ओडिसायाः पृथक् पृथक् स्थलेषु अद्य प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्तवर्ण परा संचेतना प्रसारिता अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, కవి సామ్రాట్ తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి, గణిత శాస్త్రజ్ఞుడు కళ్యాణపూడి రాధాకృష్ణారావు గారి జయంతి సందర్భంగా నేటిమాట, చిట్కా నాటిక నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి ఈ అంశాలుంటాయి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో శ్రీమతి అరుంధతి సర్కార్ గారు ఆలపించిన శ్యామశాస్త్ర కీర్తనలు, వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ కాకరు కేసనపల్లి జ్ఞానానందం గారు. 8:59 పాఠాల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి, 11:00 మధురీమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి, 12:40 సినిమా పాటలు, 1:33 ముత్యాల ముంగళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు, దీనిపై స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో శ్రీమతి ఏ బృందాకుమారి గారి పరిచయం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణం, అనంతరం జానపద రంజని, ఇందులో మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర బుర్రకథ ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ వై రాజు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, నిర్వహణ శ్రీమతి సిహెచ్ కమలారాణి, 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం, 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన గురించి వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7:00 ప్రసార విశేషాలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇందులో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్య అంశాలు, దీనిపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారామ గారితో ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం. 7:45

భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మహిళా ఆసియా కప్ T20 టోర్నమెంట్ 2026 మొదటి సెమీఫైనల్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లం హిందీ భాషల్లో ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది, రేడియో సెట్లలో మాత్రమే వినవచ్చు. ఇక

0: నాటిక ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు. ఈ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా వినవచ్చు. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఆసియా కప్ T20 మ్యాచ్ ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
2: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్ హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
1: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ WBA ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్ధికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా

0: ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్ధికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మనిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్ధికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్

0: గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో నీటి మాటలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, కవి సామ్రాట్ తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జయంతి, గణిత శాస్త్రజ్ఞుడు కళ్యాణపూడి రాధాకృష్ణారావు జయంతి సందర్భంగా నేటి మాట. చిట్కా నాటిక నిర్వహణ శ్రీకాకరపర్తి సత్యనారాయణమూర్తి. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు సమాచారవాణి ఈ అంశాలుంటాయి. వినే ముందుగా

ముందుగా నేటి మాట విశేషాలు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్యలతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 2003లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం మొట్టమొదటి కార్యక్రమంలో 2003 ఆ తేదీని ప్రకటించడానికి ముందు 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణకు చూపిన చొరవ, దాని అమలు కొరకు చేసిన ప్రణాళికలకు సంబంధించి అంశాలను ప్రస్తావించింది. ఆత్మహత్యకు ముందు ప్రవర్తనల గురించి అవగాహన పెంచడానికి, వాటిని ఎలా సమర్థవంతంగా నిరోధించాలో తెలియజేస్తుంది. ప్రపంచ, జాతీయ, ప్రాంతీయ, బహుళ రంగాల కార్యకలాపాల సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ సంస్థ ద్వారా జాతీయ విధానాలు, ఆత్మహత్యల నివారణకు ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అంచనా వేయడానికి దేశాల సామర్థ్యాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని కూడా తెలిపింది. 2014లో విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య నివేదిక ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న దేశానికి జాతీయ ఆత్మహత్యల నివారణ ప్రణాళిక లేదని, తక్కువ మధ్యతరగతి ఆదాయపు దేశాలలో 10% కన్నా తక్కువగా, ఎగువ మధ్య అధిక ఆదాయ దేశాలలో దాదాపు 1/3గా ఉన్నట్లు ఆ యొక్క నివేదిక స్పష్టం చేసింది. 2011లో ఒక అంచనా ప్రకారం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి 40 దేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రపంచ ఆత్మహత్యల నివారణోత్సవాల సందర్భంగా మానసిక వైద్య నిపుణులచే సదస్సులు నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవంకి గుర్తుగా పసుపు నారింజ రంగు రిబ్బన్లు చేతులకు కట్టుకుని ఆత్మహత్యలు వద్దు, నిండైన జీవితమే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు ఈరోజు. ఇక నేటి మాటలో మరొక అంశం, కళ్యాణపూడి రాధాకృష్ణారావు గారి జయంతి. భారతీయ అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు కళ్యాణపూడి రాధాకృష్ణారావు జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు. గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు అయిన అమెరికన్ భారతీయుడు కృష్ణారావు. ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ బఫెల్లో రీసెర్చ్ ప్రొఫెసర్గా చేశారు. ఎన్నో గౌరవ పురస్కారాలు, డిగ్రీలు, గౌరవాలు అందుకున్నారు. వాటిలో

2002 గాను యుఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటికల్ అసోసియేషన్ ప్రకారం అతను ఒక చారిత్రక వ్యక్తి. ఆయన తన పనితనం గణాంక శాస్త్రాన్ని కాక ఎకనామిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమోగ్రఫీ, బయోమెట్రీ, మెడిసిన్ వంటి శాస్త్రాల్లో ప్రభావితం చేస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం 10 మంది నిత్య శాస్త్రజ్ఞులలో సిఆర్ఆర్ రావు ఒకరు. కళ్యంపూడు రాధాకృష్ణారావు 1920 సెప్టెంబర్ 10 బళ్ళారి జిల్లాలోని హదిగల్లిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. నూజివీడు, నందిగామ గ్రామాలలో ప్రాథమిక విద్య, విశాఖపట్నంలో ప్రాథమికోన్నత విద్య పూర్తి చేశారు. ఏ తరగతిలోనూ కూడా ఉత్తమంగా వెళ్లేందుకు ఫస్ట్ ర్యాంక్లోనే ఆయన మిస్ కాకుండా ముందుకు దూసుకువెళ్లారు. బిఏ ఆనర్స్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎంఎస్సి డిగ్రీ పొందారు. విశాఖపట్నం నుంచి కలకత్తా వెళ్ళి ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1943 కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రపంచంలో గణాంక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదటిగా పొందిన కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకును సాధించారు. ఆ సంస్థలోనే లెక్చరర్గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఎన్నో పరిశోధనలు చేపట్టారు. ఆ పరిశోధనలతో భాగంగానే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. ఆయన పరిశోధనలతో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రెస్ ఒక గ్రంథ రచనను వెలువరించింది. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్ళు. కృష్ణారావు గారు న్యూయార్క్లోని బఫెల్లోలో తన 102 సంవత్సరాల వయసులో 2023 ఆగస్ట్ 22 పరమపదించారు. ఇక నేటి మాటలో చివరి అంశంగా తెలుగు రచయిత, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత, కవి సమ్రాట్ బిరుదాంకితులు విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి నేడు. విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సెప్టెంబర్ 10 కృష్ణాజిల్లా ఉంగటూరు మండలం నందమూరు గ్రామంలో శోభనాద్రి పార్వతమ్మ దంపతులకు జన్మించారు. విశ్వనాథ రచనలో కవిత్వము, నవలలు, నాటకీయ పరిణామాలు, నాటకం, చిన్న కథలు, ప్రసంగాలు ఉన్నాయి. చారిత్రక చరిత్ర, తత్వము, మతము, సామాజిక శాస్త్రము, రాజకీయ శాస్త్రము, భాషా శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, స్పృహ అధ్యయనాలు, జ్ఞానశాస్త్రము, సౌందర్యము, ఆధ్యాత్మికం వంటి అనేక అంశాలు ఆయన రచనలో కనిపిస్తుంది. ఆయన సుప్రసిద్ధ రచనలో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, రామాయణం కోరికలు తీర్చే దివ్యవృక్షం, కిన్నెరసాని పాటలు, మత్స్యకన్య పాటలు, 1000 పాటలు నవల, ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనేక అవార్డులలో ఆయన 1971 పద్మభూషణ్ పురస్కారం, ఇక తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ్ అవార్డును అందుకోవడం, 20వ శతాబ్దంలో ఆంధ్ర సాహిత్యానికి, ప్రత్యేకించి సాంప్రదాయ సాహిత్యానికి పెద్దదిక్కుగా ఆయన నిలబడ్డారు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు. కావ్యాలు, కవితలు, నవలు, నాటకాలు, పదికావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు, ఇలా అన్ని అంశాలని ఆయన ప్రస్తావించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన అనేక రచనల్లో 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహిత్య సిద్ధాంతాలలో, సాహితీ వాదల్లో కీలకమైన గ్రంథాలుగా నిలిచాయి. ఇక నాటకాల విషయానికి వస్తే సంస్కృతిలో అమృత శర్మిషం, గుప్త పాశుపతం, అంతేకాకుండా అనార్కలి, కావ్యభేద, హరిశ్చంద్ర, తల్లిలేని పిల్ల, త్రిశూలం, నర్తనశాల, లోపల బయట, అశోకవనము, ఇలా ఎన్నో నాటకాలను మనం చెప్పుకోవచ్చు. 1935 డిసెంబర్ 26 బందరు పౌర సన్మానం చల్లపల్లి వెంకట శాస్త్రి అధ్యక్షత జరిగింది. ఆ సభలో విశ్వనాథ సత్యనారాయణ గారికి కవి సామ్రాట్ బిరుదు లభించింది. 1957 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1958 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోకి, శాసన మండలిలోకి అడుగుపెట్టారు. 1963 విశ్వనాథ రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి బహుమతి లభించింది. 1965 ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళా

స్వరూపణతో సత్కరించింది. ఇక 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 1971లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా ఆయన్ను తీసుకోవడం జరిగింది. అదే ఏడాది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డీలిట్ పట్టాతో ఆయన సత్కారం పొందారు. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో రామాయణ కల్పవృక్షమునకు జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ గారు ముఖ చిత్రంతో 2017లో కేంద్ర ప్రభుత్వం తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. తెలుగు భాషకి వెన్ను తెచ్చిన విశ్వనాథ సత్యనారాయణ గారు తన 80 ఏళ్ల వయసులో 1976 అక్టోబర్ 18 గుంటూరులో పరమపదించారు. ఇది ఈనాటి నేటి మాట.

0: బాలభారతం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. ఇప్పుడు చిట్కా నాటికి వింటారు. నిర్వహణ శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి గారు.
1: చీటికి మాటికి వైద్యుడి దగ్గరికి పరిగెత్తకుండా చిన్న చిన్న చిట్కాలతో ప్రాథమిక చికిత్స చేసుకోవడం, అలాగే మంచి ఆరోగ్యం చేకూర్చుకుందుకు ప్రకృతి సిద్ధమైన వనరుల ద్వారా మంచి పద్ధతుల్లో ఆహార విహారాల్ని ఏర్పరచుకోవటం మనకు అనాదిగా వస్తున్నది. అయితే వచ్చిన చిక్కల ఈ ప్రకృతి వైద్యాన్ని, చిట్కాలని

0: విచక్షణ లేకుండా సొంత పైత్యాన్ని జోడించి అమలుపరిచినప్పుడే వస్తుంది. మరి ఈ కోవకు చెందిన ఈ భార్యాభర్తల హంగామా వినండి.
1: ఏమండి ఏమండోయ్, మిమ్మల్ని ఏమిటి, ఇంకా లేవనే లేదా? ఇంకా ఏమిటి అలా జబ్బు కోడిలా పడుకున్నారు? లేవండి లేవండి, ఇవాళ మీరు ఉద్యోగంలో చేరిన రోజండి, మర్చిపోయారా? ఏమిటలా గుడ్లప్పగించి చూస్తారు, లేమ్మంటుంటే.
2: అబ్బా ఏమిటో, అలా ఆగని అలారంలా గీ పెట్టేస్తావు, కాసేపు పడుకొని.
1: ఏమిటి ఇంకా పడుకుంటారా? పిల్లలు స్కూల్కి వెళ్ళి గంట అయింది, అసలు ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? వేపాకులు కాకరాకులు ముద్ద చేసి పెట్టాను కొబ్బరి చిప్పలు.
2: దేనికి?
1: దేనిక, మీ గారపళ్ళు శుభ్రం చేసుకోవడానికి. నిన్ననే మా ఊరు నుంచి లంబోదరం బావ బర్రింక చెట్టు పుల్లలు తెచ్చాడండి. దాన్ని చక్కగా కుంచెలాగా నమిలి ఈ వేప కాకరాకుల ముద్దలో ముంచి పళ్ళను శుభ్రం చేసుకోండి.
2: పంకజం, ఈ ఒక్కరోజుకి పేస్టుతో పళ్ళు తోముకుంటాను, ఉద్యోగంలో చేరిన రోజు కదా.
1: అందుకేనండి మీకోసం ప్రత్యేకంగా ఈ దంతలేపనం తయారు చేశాను. మీ ఆఫీసులో వాళ్ళు మీ పలువరుస నెగనెగా మెరిసిపోతుంటే ఆశ్చర్యపోతారు తెలుసా.
2: పళ్ళు రాలిపోకుండా ఉండాలిగా.
1: ఏమన్నారు? పళ్ళు రాలిపోవడమా? చిట్కాల చిట్టమ్మ గారి గ్రంథం చదివి నా బుద్ధిని ఉపయోగించి తయారు చేశానండి. అసలు ఇంతకీ ఏమిటి, పక్క మించే బేరాలు మొదలు పెడుతున్నారు. లేస్తారా లేదా? ఈ చెంబుడి నీళ్లు నెత్తి మీద గుమ్మరించిన.
2: వద్దు, లేస్తున్నాను లేస్తున్నాను.
1: ఏమిటా గావు కేకలు, పక్కింటి వాళ్ళు జడుచుకుంటారు, ఏమైంది?
2: చేదు, నోరంతా వగరు పట్టేసి పళ్ళు గెట్ట గరుచుకుపోతున్నాయి. ఈ పొల్ల నవ్వులతోంటే నాలిక బెరడు కట్టేస్తుంది. ఇంకా చాలు, పేస్టుతో తోముకుంటాను ప్లీజ్.
1: ఏమిటలా తెగి ఇదైపోతున్నారు? ఆ పంటికి పట్టిన గార వదిలేటప్పుడు అలాగే ఉంటుంది. ఆ తిన్న పకోడీలు బఠానీలు ఇంత దళసరిని అట్టగట్టించాయి పళ్ళ చుట్టూను. నేను చెప్పినట్టు చేస్తే పళ్ళలో పొల్లలు పెట్టి కెలుక్కుంటూ ఉంటారుగా, ఆ బాధ తప్పుతుంది. తర్వాత మీ కర్మ.
2: అంతేనంటావా? పోనీ నాలిక మామూలుగా శుభ్రం చేసుకోవచ్చా? దానికి ఏమైనా సాధన ఉందా?
1: బాగా గుర్తు చేశారండి, ఎంత బుద్ధిమంతులండి మీరు. పచ్చి వెదురు బద్దలు తాటగా చీల్చుంచాను, వాటితో నాలుగు క్లీన్ చేసుకోండి.
2: పంకజం, నాలిక తెగిపోతుందేమోనే.
1: తెగితే తెగనివ్వండి, పేడొదలిపోతుంది.
2: పంకజం.
1: లేకపోతే ఏమిటి, చెప్పింది చెయ్యండి. అయ్యయ్యయ్యో, అవతల కుంకుడుకాయల పులుసు సగం సగం తీస్తూ వచ్చేసాను. ఏం మనిషో, ఏది శాంతం చేయనివ్వరు కదా.
2: కుంకుడుకాయల పులుసా? దేనికి, తలంటుదావా కొంప తీసి?
1: అవును. ఏ,
2: ఏం లేదు, షాంపూ కానీ షేకాయ కానీ ఇంట్లో ఉన్నాయేమోనని.
1: అదేనండి మన మూర్ఖత్వం. చక్కగా ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి. బజార్లో దొరికే వాటితో ఎన్నో కల్తీలుంటాయి. ఈ చిట్కాల చిట్టమ్మ చెప్పినట్టు మనకు చౌకగా దొరికే కుంకుడికాయల్ని రుబ్బురోలు పత్రంతోటో ఇనుప గోటంతోటో చితక్ కొట్టి,
2: లేకపోతే గ్రైండర్లోనో మిక్సీలోనో వేస్తావా?
1: మీరున్నది ఎంతవరకు చెప్పాను?
2: అదే, ఇనప గోటంతో చితక్ కొట్టి.
1: మంచి జ్ఞాపక శక్తి అండి, చూసారా చూసారా. ఇంగో కాఫీ చిట్కా ఎంత బాగా పనిచేసిందో, అదేనండి ప్రకృతి వైద్య మహిమ.
2: అదే, ఏమిటి కాఫీ తాగితే నాలుగు పీకేస్తోంది అనుకుంటున్నాను, ఇంగువలో కాఫీ ఇస్తున్నావా? నీ అసాధ్యం కూలా.
1: మరేమనుకున్నారు ఈ పంకజం అంటే? ఇంతకీ కుంకుడికాయలు అలా చితక్ కొట్టి దానిలో పెద్ద పెద్ద అల్లం ముక్కలు, ఓ తులం మిరియాలు, చెంచెడు గసగసాలు, రెండు మూడు లవంగం మొగ్గలు, నాలుగైదు దాల్చిన చెక్కలు వేసి చక్కగా చూర్ణం చేసుకుని మరుగు నీళ్ళలో ఈ గుండ వేయాలి.
2: వేసి
1: బొబ్బాసి గొట్టంతో చిలికి
2: చిలికి
1: రెండు మూడు కోడిగుడ్లను పగలగొట్టి
2: పగలగొట్టి
1: పున్నపళంగా ఈ ద్రవంలోకి దిమ్మరించాలి.
2: దిమ్మరించి
1: నెత్తిన రుద్దాలి. లేకపోతే ఏమిటండి, పదండి నూ దగ్గరికి. ముందు గోచి పెట్టుకురండి.
2: పంకజం, నీకు ఇది న్యాయం కాదు. ఇలాంటి సెన్సార్ పనులు చేయించడం భార్యకి ధర్మం కాదే. అదీగాక ఇంటికి ఎవరైనా వస్తే నవ్వుతారే పంకజం. ఇలా లుంగితో కూర్చుంటానే ఒప్పుకో ప్లీజ్.
1: నాకే ధర్మాధర్మాలు చెబుతున్నారా? పెద్ద బాల శిక్ష కంఠతా పట్టిన దాన్ని, చిట్కాలో చిరకాల నుంచి పరిశోధన పరిశ్రమ చేస్తున్నదాన్ని ముందు చెప్పినట్టు చేయండి. అయినా ఈ తాపత్రయమంతా నా మంగళసూత్రాలు గట్టిపడ్డం కోసమండి. మీకే అర్థమవుతుందిలేండి.
2: ఏమిటి, మొన్ననేగా నా బోనస్ డబ్బులు పిల్లలు హుండీలో దాచుకున్న డబ్బులు నొక్కేసి నాలుగు కాసులతో పుస్తులు తర చేయించుకున్నావు, ఇంకా మంగళసూత్రం గట్టిపడ్డా?

0: మీ మట్టి బుర్రకు అర్థమైంది. మంగళసూత్రం గట్టిపడ్డాం అంటే మీ ఆయుష్ మీ ఆరోగ్యమేనండి.
1: అదా, అదైతే ఇంకెంతో లేదు.
0: ఏమిటా అమంగళ మాటలు? ఈ ప్రకృతి వైద్యం, చిట్కాల ప్రయోగం ఎంత అమోఘమైందో మీకేం తెలుసు. సర్లేండి, ఇంకా మీతో మాట్లాడితే పంతేమిలినట్టే. పదండి, ముందు గోచి పెట్టుకొని రండి. ఇంద ఈ ఆముదం ఒంటికి రాసుకోండి. ముందు ఇంత మైదాపిండిలో మూర్ఖుండాకు పసరు, మైలుతుత్తం కలిపి రెండు మూడు దురదగుండ ఆకుల చుక్కలు రంగరించి వంటికి పట్టించుకోండి. అన్నీ అక్కడ నూతిగట్టు దగ్గర సిద్ధం చేశాను. ముందు మీరు పని కానిస్తూ ఉండండి, నేను లోపలికెళ్ళి చిట్కాల పుస్తకం ఓసారి చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచించి వస్తాను. మీరు పని కానిస్తూ ఉండండి.
1: పంకజం, మరీ నన్ను చవలాయన చేసేస్తున్నావు. ఇదేమైనా ప్రకృతి వైద్యమా భూత వైద్యమా? ఏమిటి ఇదంతా? నేను తాంటుకోను.
0: చూసారా చూసారా, ఎంతో కష్టపడి చిట్కాల చిట్టమ్మ పుస్తకం సంపాదించి నా అనుభవం జోడించి మీకోసం మీ ఆరోగ్యం కోసం ఇంత కష్టపడుతుంటే నన్ను ఒక భూత వైద్యురాలుగా జపకడతారా? భగవంతుడా, ఎందుకు ఈ బతుకు? భరించవలసిన భర్తే నన్ను ఇలా తూలనాడుతుంటే నాకేం దిక్కు? నా పిల్లలకి రక్షణ ఏది తండ్రి?
1: సరే సరే సర్లే, ఏడవకు పంకజం, ఏడవకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను, తలంటుకుంటాను.
0: నాకు తెలుసండి, మీది దున్నలాంటి చిచి వెన్నలాంటి మనసు. ఆ కాస్తంత కొబ్బరి పీచు కూడా పట్టుకొని వెళ్ళండి.
1: కొబ్బరి పీచ? అదెందుకే?
0: చూడండి శ్రీవారు, కొబ్బరి పీచు కూడా కొన్ని ఔషధ విలువలున్నాయి. దాంతో నలుగు పెట్టుకున్న ఒంటిని రుద్దుకుంటే గచ్చకాయ నునుపు వస్తుందండి.
1: చూడు పంకజం, నా చిన్నతనంలో ఆవుల్ని గేదెల్ని చెరులో కొబ్బరి పీచుతో కడిగేవారు. సరే, అంట్లు కూడా తోముకునేవారు. అలాంటిది నా ఒంటి కొబ్బరి పీచుతో రుద్దుకోమంటే ఏమిటోగా ఉంది.
0: అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళకండి, అవతల ఆఫీసుకి టైం అవుతోంది, త్వరగా తెవలండి. వేణీళ్ళు కాగుతున్నాయి, అందులో కాస్త గంజి చుక్క వేసి తీసుకొస్తాను. దేనికా? ఒళ్ళు డొప్ప తీసిన అరటి బొందలా నున్నబడుతుందండి. పదండి పదండి.
1: పంకజం, నా మాట వినవే, రోజుకో రకం పుల్లతో పసరతో పళ్ళు తోమిస్తున్నావు. ఇప్పటికే నోట్లో రుచి చచ్చింది, పళ్ళు కదులుతున్నాయి. మాటి మాటికి కాండ్రించి ఉమ్మేసినా నోటి దురద తగ్గడం లేదే. అయినా నీకోసం నీకోసం భరిస్తున్నాను. ఇప్పుడు ఇలా కొత్త రకం తలంటుతో నా నెత్తి నోరు పాడు చేయకే నా మాట విను. అసలే ఈ బట్టతల మీద మిగిలివి నాలుగు వెంట్రుకలు. నీ జుట్టు మాత్రం కొబ్బరి మట్టలా పొడుగ్గా ఉండేది, కొత్తిమీర కట్టలా తయారైంది. ప్రకృతి వైద్యం, చిట్కాల చిత్రాలంటూ ఆ దిక్కుమాలిన కరస్పాండెన్స్ కోర్సు చదివావు, పోరి ఏదో అఘోరించావు. నా మీద నీ ప్రయోగాలన్నీ వద్దు, నన్ను వదిలే.
0: వదలను, వదలనుగాక వదలను. నా మాంగళ్యం గట్టిపడాలంటే ఈ ప్రకృతి వైద్య విధానమే అన్ని విధాలా శ్రేయస్కరమనే నిర్ణయానికి వచ్చేశాను. మీరు ముందు ఒంటికి ఆవదం రాయండి, మొదలు పెట్టండి, చూస్తారేమిటి. నెత్తికి ఆకుల పసరు పట్టించాలి. అబ్బా, ఏ పని తెవల్లేవరు కదా.
1: ఏం ఆకుల పసరు?
0: గాడిద గరపాకుల పసరు. అబ్బా, అవన్నీ మీకెందుకు? నడవండి నూరు దగ్గరికి.
1: పంకజం, పంకజం, పంకజం, ఏమి జన్మం ఏమి జీవనము, ఏమి జన్మం ఏమి జీవనము. అయ్య బాబోయ్, ఇదేమిటి? తొమ్మ బంకలా ఈ పిండి ఒంటిని పట్టుకు వదలటం లేదు. కొంప తీసి ఓరి నాయన ఒళ్ళు దొరదేస్తోంది. అయ్య బాబోయ్, ఈ కొబ్బరి పీచు అంతగా తెమ్మంది. ఏమి జన్మం ఏమి జీవనము, ఏమి జన్మం ఏమి జీవనము. అమ్మో, ఒళ్ళు మంటలు పడుతోంది. బాబోయ్, వెంటనే నీళ్లు పోసుకోవాలి. పంకజం, వేణీళ్ళు, వేణీళ్ళు ఇంకా కాగలేదా? అయ్య బాబోయ్, ఈవిడ ఇంకా చిట్కాల పుస్తకం చూస్తోందేమో. అమ్మో, దొరద, లాభం లేదు, చన్నీళ్ళైనా పోసేసుకోవాలి. పంకజం, పంకజం.
0: అయ్యో అయ్యో అయ్యో, సీతక్కయ్య గారు, మంగమ్మయ్య గారు, రామూర్తి బావ గారు, రాజనీయ గారు, మా ఆయన నూతులు పడిపోయారండి. త్వరగా రండి, త్వరగా రండి. దేవుడా, నా తాడు తెగిపోతాను. దేవుడా, ఏదారి భగవంతుడా, ఆయన ఉద్యోగంలో చేరిన రోజు నేను నూతులోకి జారిపోవాలా? అన్నయ్య గారు, అక్కయ్య గారు, ముదిరి గారు, రండి, త్వరగా రండి. ఆయన నూతిలో పడిపోయారండి.
2: ఏమైపోతారో
0: ఏమిటో

0: ఏమిటి పంకజం, తమ్ముడు గోచి పెట్టావా తలంటి పోయడానికి? ఏమండోయ్, మీ తువ్వాలు చిట్టు పెట్టి తమ్ముడిని బయట తీయండి, ఇక్కడంతా ఆడవాళ్ళు
1: ఉన్నాం.
2: ఎంత మొగుడు పెళ్ళాల దెబ్బలాటైతే మాత్రం అలా నూతులోకి దూకేయడమే. ఏమిటి అగాయిచ్చం, మరిది గారిది మరీ విండూరం.
3: కాదక్కయ్యా, చిట్కాల్లో చెప్పినట్లుగా పళ్ళు తోముకోమన్నాను, ప్రకృతి వైద్యంలో చెప్పినట్టు తలంటుకు తయారు చేస్తున్నాను. ఒళ్ళు నలుచుకోమని తర్వాత ఏం చేయాలో చిట్కాల పుస్తకం చూసొచ్చే లోపు అగాయిత్యం జరిగిపోయింది. దేవుడా, నా తాడు తెగిపోతోందేమో.
1: బాగా నీళ్లు మింగినట్టున్నాడు, కడుపు ఉబ్బరించింది, పొట్ట మీద కాలేసి తొక్కండి, నీళ్లు కక్కేస్తాడు.
4: పట్టుకుని వదలటం లేదే, చల్లతమ్మ బంకా ఏమిటిది చూడండి, గోక్కుంటున్నాడు, స్పృహ వచ్చినట్టుంది చూడండి చూడండి.
1: అదేంటి కళ్ళు విప్పడం లేదు, ఒళ్ళంతా బరబరా గోకేసుకుంటున్నాడు, ఏదైనా తగని తప్పని రోగం వచ్చిందా కొంపదీసి? ముందు కళ్ళు తెరిపించండి. ఏమోయ్, నీ చీర కొంగు మెలిపెట్టి ఆయన గారి ముక్కులో తిరిపెట్టు.
3: అలాగేనండి. ఏమండి
5: ఏమిటి, ఎక్కడున్నా నేను?
1: ఇక్కడే మీ ఇంట్లోనే.
2: తలంట గుట్టు నూతిలో జారి పడ్డారు మరిది గారు.
5: తలంట వద్దు బాబాయ్, వద్దు వద్దు వద్దు.
6: ఏమిటండి అలా కేకలు వేస్తున్నారు, ఏమిటి ఏదైనా పీడకలు వచ్చిందా? అయినా బారెడు పొద్దెక్కినా లేవకపోతే అలాంటి కళలు రాక మరేం వస్తాయి? లేవండి లేవండి.
5: ఇది కళ.
7: ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వారు శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇందులో నటించి గాత్రధారణ చేసిన వారు శ్రీమతి కె కుమారి, కుమారి వి వెంకటరాణి, కుమారి చిట్టూరి సీతాలక్ష్మి, శ్రీయుతులు కాకరపర్తి సత్యనారాయణమూర్తి, ఎస్టిపి తిరుమలాచార్యులు, టివి రామారావు, ఎంటి నాగేశ్వరరావు. వాద్య సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. వ్యాఖ్యాత శ్రీ ఏవి రామారావు.
8: ఇంతవరకు చిట్కా నాటిక విన్నారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం, శ్రీమతి అరుంధితి సర్కార్ గారు ఆలపించిన శ్యామశాస్త్ర కీర్తనలు ప్రసారమవుతాయి. వైలెన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం శ్రీ కేసనపల్లి జ్ఞానానంద గారు. 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం. 11:00 మధురిమ, 12:10 మధుమంజరి, 1:33 ముత్యాల ముంగిల్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు, దీనిపై స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో శ్రీమతి ఏ బృందాకుమారి గారి పరిచయం. 2:31 జానపద రంజని, మహాభారతంలో వీరాభిమన్యుల చరిత్ర, బుర్రకథ వింటారు నిర్వహణ వై రాజు బృందం. సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం, 6:30 సాయం సమీరం, 7:15 కిసాన్ వాణిలో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్య రక్షణ ముఖ్యాంశాలపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారాం గారితో శ్రీహన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. 7:45 భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మహిళల ఆసియా

కప్ టీ20 టోర్నమెంట్ 2026 మొదటి సెమీఫైనల్స్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లం హిందీ భాషల్లో ప్రసారమవుతుంది. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది, రేడియో సెట్లలో మాత్రమే వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా ప్రసారమవుతాయి. ఇక ఉదయ సమీరాలలో పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

శ్రీ సాయి మహిమ చిత్రం నుండి అనురాధ పడ్వాల్, వేదవతి ప్రభాకర్ పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీనారాయణరెడ్డి, సంగీతం ఆదిత్య పడ్వాల్.

సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. సాహిత్యం కొసరాజు, సంగీతం కివి మహదేవన్. చివరిగా అన్నమయ్య చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మిషన్ అమలు, పామాయిల్ తోటలు పరిశీలన, రహదారుల అభివృద్ధి, రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, లింగ నిర్ధారణ నియంత్రణ చర్యలు వంటి అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జల్జీవన్ మిషన్ కింద జిల్లాలో మంజూరైన పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యతలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. జల్జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హర్ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు గాను 306 గ్రామాలు పూర్తయ్యాయని, మిగతా గ్రామాలు నిర్దేశించిన సమయంలోగా అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజానాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25, 2025-26 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమిపూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీస్ సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్ట్రీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడశిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న సూచించారు. కుష్ఠువ్యాధిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠువ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్ఠువ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గారు ఆలపించిన శ్యామశాస్త్ర కీర్తనలు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారు, మృదంగం.

0: ఇంతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్ గారు ఆలపించిన శ్యామశాస్త్ర కీర్తలు విన్నారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్మూర్తి గారు, మృదంగం శ్రీ కేశానపల్లి జ్ఞానానంద గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. శ్రోతల ఫోన్ ద్వారా కోరేపటటువంటి పాటల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయాల్సిన నెంబరు 2727244, మరొక నెంబరు 2727288. విశాఖతలు అయితే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. ఈనాటి తొలి శ్రోతలు పలకరిద్దాం. హలో,
4: నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
4: నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాజండి.
0: రాజు గారు కాకినాడ నుండి. ఏ సినిమాలో పాట వింటారు?
4: సింహంబళ్ళు నుంచి సన్న జాజీలో అన్న పాట కావాలండి.
0: తప్పకుండా మీరు కోరిన ఈ పాట వినండి.
4: సరే.

కదా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిర్

0: హలో, పాటల పలికేండి.
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానండి. పల్లకా సత్యనారాయణ అండి. నేను ఇప్పుడు అడిగే పాట కాకినాడలో రేడియో వింటున్న మా గురువు గారు శివాజీ గణేశన్ గారి కోసం అండి. ఈ పాట అభిలాష సినిమాలోని బంతి చామంతి అనే పాట కావాలి సార్ నాకు.
0: అయితే వినండి.

0: హలో, పాఠాలు పలకండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట వింటారు?
1: భక్తి జయదేవ చిత్రంలో పాట వినిపించాను సార్.
0: తప్పకుండా, మీరు కూడా ఆ చిత్రం నుండి ఒక గీతం.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: మీకు కూడా ధన్యవాదాలు.

0: హలో, పాటలు పలకే అండి.
1: హలో
0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
1: ద్రాక్షారం నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
0: సత్యనారాయణమూర్తి గారు,
1: బలేతమ్మడి సినిమాలో ఎంతవారు కానీ వేదాంతులైన
0: తప్పకుండా అండి ఆ పాట వినండి.
1: ఓకే అండి, నమస్కారం అండి.

0: హలో, పాటల పలకే అండి.
1: నమస్తే అండి. శుభోదయం.
0: నమస్తే అండి.
1: రామమూర్తుల చిత్రంలో తారక చెప్పదు ఏనాడు పాట వినిపించండి. నా పేరు కామేశ్వరి, అమలాపురి నుంచి మాట్లాడుతున్నాను అండి.
0: తప్పకుండా కామేశ్వరి గారు పాట వినండి.

0: హలో హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశంలో మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: నాకు కృష్ణవేణి సినిమా నుంచి కృష్ణవేణి తెలుగింటి వీరుబు అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన ఈ పాట వినండి.

0: సార్ నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్ మాకు 16 ఏళ్ళు వచ్చిన మంచి పాట కావాలండి.
1: తప్పకుండా ఆ చిత్రం నుండి ఒక మంచి పాట వేస్తాను వినండి.
0: అలా సార్, థ్యాంక్ యూ సార్.
1: మీ పేరు చెప్పారు కాదు.
0: నా పేరు తాతేలండి, భోగాపంచి మాట్లాడుతున్నాను.
1: తాతేలు గారు ఒక పాట విందాం.
0: ఓకే, థ్యాంక్ యూ సార్,
1: వెల్కమ్.

0: tatarina.
1: హలో
2: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: నమస్కారం అండి.
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలని మాట్లాడుతున్నాను సార్. మాకు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 నుంచి రత్తాలు రత్తాలు పాట వినిపిస్తాను సార్. మన విశాఖపట్నం వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం.
1: తప్పకుండా మీరు కోరిన ఈ పాట వినండి.

0: హలో, పాటలు పలకండి.
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమాలో పాటలు వింటారు?
1: రాధా కళ్యాణ సినిమా నుంచి చేతికి గాజులను సాంగ్ కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: ఓకే సార్. నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో హలో, పాటలు పలకే అండి.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు నూకెళ్ళ కొండబాబు అండి, కాకినాడ దగ్గర గొల్లపాలెం అండి. అయితే ఈరోజు మా పాప మనీష పుట్టినరోజు అండి. దానికోసమండి జీవన తరంగాల మూవీలో పుట్టినరోజు పండగే అందరికి పుట్టింది ఎందుకో తెలిపేది అందరికి ఆ పాట వేస్తారని, మరీ వేస్తారని ప్లీజ్ అంటాను.
0: వస్తుంది కదండి.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: ఇక్కడ అప్పటి నుంచి చెప్తున్నానండి. నా పేరు శుభలక్ష్మి అండి.
0: చెప్పండి, ఏ సినిమాలు పాట వింటారు?
1: మాకు టోస్ట్ ఫారం పోలీస్ స్టేషన్ సినిమా లేదండి. ఏదన్నా మంచి పాట వింటాను సార్. ఈ పాట ముందుగా మీకోసం, తర్వాత రేడియో అందరికోసం సార్.
0: థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట ఈ ప్రకటన అనంతరం వినండి.
1: అలాగే, నమస్తే.
0: ఉంటాను.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు

0: హలో, పాటలు పలకండి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: మాకు అత్త ఒకటి కోడ నుంచి జోడుగులు పిస్తులు సార్. నా పేరు కాకి అప్పారావు, చెంగల్పేట తుమ్మలపల్లి.
0: మీరు కోరిన పాట వినండి.
1: అలాగే, నమస్తే సార్.

పిస్తూలుఠా నేను ఆడి తప్పని వాణ్ణి జీహా నేను ఆడి తప్పని వాణ్ణి.

తిరువారు శిక్షింపబడుదురు, బుద్ధిమంతులెప్పుడు రక్షింపబడుదురు. జోడుగుళ్ళ పిస్తూలు నేను ఆడి తప్పనివాణి.

భార్యనని అహం కూడదు, అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు, తొండ ముదిరితే ఊసర విల్లి అత్త, హజం ముదిరితే హళ్ళికి హళ్ళి, రోడ్డు గుళ్ళ పిస్తూలు ఠా, నేను ఆడి తప్పని వాణ్ణి జీహ, నేను ఆడి తప్పని వాణ్ణి

0: ఊరు మంచిదైతే నీ ఊరు మంచిది, పోరు నష్టము ఎప్పుడు పొందు లాభము, ఇది కోర్టుకెక్కితే అంతా భాసు అత్త, నీ జోరు తగ్గకుంటే నో కొంప కళ, జోడు గుళ్ళ పిస్తూలు ఠా, నేను ఆడి తప్పని వాణ్ణి జీహా, నేను ఆడి తప్పని వాణ్ణి జీహా, జీహా జీహా జీహా.
1: హలో, పాటలు పలికేయండి.
2: నమస్తే అండి.
1: నమస్కారం అండి.
2: నాకు అదృష్టవంతులోని ఉన్నాం సార్ చెప్తున్నా. నా పేరు కంటిపోతు రామనాయుడు, మధ్య గ్రామం పద్మాభిమానులు, విశాఖ జిల్లా సార్.
1: అలాగే
2: నాకు అదృష్టవంతులోని సంతశేటి చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు పాట కావాలి సార్.
1: అది ఆ సినిమా నుంచి ఒక పాట వేస్తాను.

0: ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోన్ ఇన్ లైవ్ చిత్రగీతాలు ఈ ప్రసారంలో 10:20 నుంచి వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రక్తదానం మహాదానం. రక్తదాతలను ప్రోత్సహించండి, రక్తదానం పట్ల అపోహలు విడనాడండి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. సగటున ఆరోగ్యవంతులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం దానం చేసే అవకాశం ఉంటుంది. రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని రక్తదాతలను ప్రోత్సహించడం ద్వారా ఈ మహా ఉద్యమం ముందుకు వెళ్లేందుకు సహకరించండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:00 వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి.
2: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్ధిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంటకోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్ధికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి

0: మత్స్య సంపద యోజన పీఎంఎంఎస్వైను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం పీఎంఎంఎస్వైని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 ఏళ్ల కాలానికి మొత్తం 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే ఊర్జా బనే కోసిశ్ యే హై కి అబ ఇస్ సదీ మే బ్లూ రివల్యూషన్ యానీ మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యానీ డేరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యానీ శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఇసీ లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయి గయీ.
0: పీఎంఎంఎస్వై అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు ఎన్ఎఫ్డిబిను శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. పీఎంఎంఎస్వైని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంటకోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార, పోషకాహార భద్రతను సుస్థిరమైన, బాధ్యతాయుతమైన పద్ధతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి, నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20 దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25 అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019-20 భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24 అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత వినియోగం మరియు మార్కెటు అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్ధిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4061

0: 9.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ధి పొందారు. శిక్షణ, అవగాహన, సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
1: హమారీ సర్కార్ మత్స్య ఉత్పాదన మహిళలకు భాగీదారీ కో బడా

0: मदद से इन खतरों को भी कम कर रहे हैं। आज जो ये वेसल कम्युनिकेशन सिस्टम शुरू हुआ है वो तो हमारे मच्छीमार भाई बहनों के लिए बहुत बड़ा वरदान होगा। सरकार मछली पकड़ने वाले जहाजों पर 1,00,000 ट्रांसपोंडर लगाने जा रही। इसकी मदद से हमारे मछुआरे साथी अपने परिवारों से, बोट मालिकों से, फिशरीज डिपार्टमेंट से, समुद्र की सुरक्षा करने वालों से हमेशा जुड़े रहेंगे।
1: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పులను తట్టుకునే తీరప్రాంత మత్స్యకారుల గ్రామాలు సిఆర్సిఎఫ్విఎస్గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ఆర్ఏఎస్ బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్ధతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్ధతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా పీఎంఎంఎస్వై ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FFPOs విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
0: భారత్ లంబే సమయ రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయీ దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పహలీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ దీ జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ मछुआरों की नावों के आधुनिकीकरण तक हर स्तर पर प्रोत्साहन दिया जा रहा है. प्रधानमंत्री मत्स्य संपदा योजना के तहत भी गोवा में हमारे मछुआरों को बहुत मदद मिल रही है.
1: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయూతనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2,195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పిఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన పిఎంఎంకేఎస్ఎస్వైను 2024 ఫిబ్రవరి

0: 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడం PM-MKSSY ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే PM-MSY భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, RAS, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కై గుణా బఢోతరీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కి హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కి ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ధి కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PM-MSY మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన PM-MKSSY వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PM-MSY ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన, సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు శ్రోతలు మాకు చేయాల్సిన ఫోన్ నెంబర్ 2727244 2727288. మరి శ్రోత ఫోన్ చేసే ముందుగా ఈ గీతం.

ఊళ్ళను వంచుకు తింటున్నారు ఎన్నిన్నాళ్ళు. ప్రజాస్వామ్యమని అంటున్నారు, పేదకు సమాధి కడుతున్నారు ఎన్నిన్నాళ్ళు. బూడిద మిగిల్చిపోతున్నారు ఎన్నిన్నాళ్ళు. గాడిద కొడుకుల దించు, ట్యాంకు బండులో ఉంచు, జనం కదిలితే రణం జరిగితే ఎన్ని

0: హలో, పాటల పలికి అండి.
1: చెప్పండి. నమస్తే అండి.
0: నమస్కారం సార్.
1: అదే మేజర్ చంద్రకాంతరావు పుణ్యభూమి అనేసి పాట కావాలి సార్.
0: మీ పేరు చెప్పారు కదా.
1: నా పేరు నా భర్త నారాయణ సార్. ఏ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఏ కొత్తపల్లి సార్.
0: ఏ కొత్తపల్లి?
1: అవును.
0: మేజర్ చంద్రకాంత్ నుంచి పాట అడుగుతున్నారు. తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి.

కాపలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిష్టందు కట్టాలరా? అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో అండి, ఏఎస్ జేముల్లో పెద్ద బొడ్డేపల్లి నుంచి వేస్తున్నాం సార్.
0: పెద్ద బొడ్డేపల్లి నుంచి దేవుడు గారు, చెప్పండి.
1: సెబాస్టియన్ సినిమాలో దేవునికి ఏం హాయిగా ఉన్నాడు, ఘంటసాల పాడిన పాటండి.
0: అంతేనంటారా?
1: అవును సార్, థ్యాంక్ యూ,
0: వెల్కమ్.

0: హలో, పాటలు పలకండి.
1: హలో,
0: పాటలు పలకండి.
1: నేను సార్ బొబ్బుల నుంచి మాట్లాడుతున్నాను. భూముల అప్పారావుని
0: ఏ సినిమాలో పాట అంటారు
1: సార్? సినిమాలో పాట బుద్ధిమంతుడు సినిమాలోని తాత వీడి కోలు గుడ్ బై ఇంకొచ్చేలా పాట కావాలి సార్.
0: మీరు కోరిన పాట వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: నగరుకే పోతాను, అనురాగ నగరుకే పోతాను, పోతాను.
1: హలో, పాటలు పలికేయండి. హలో,
2: హలో, నమస్తే సార్, నాయక్ గారు.
1: నమస్కారం అండి.
2: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాలెం నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి. వెంకటరావు,
2: చక్రపాణి సినిమా నుంచి భానుమతి గారు పాడారండి, ఉయ్యాల జంపాల ఓగరవయ పాట వినిపించండి.
1: తప్పకుండా అండి, వినండి.
3: హాయి

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు పద్మశ్రీ, భీమిలి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: రత్నం కోసం పాట కావాలి.
0: ఏ పాట వింటారు?
1: రామయ్య వీరకృష్ణయ్య.
0: అందులో ఆ సినిమా నుంచి ఏ పాట వింటారు?
1: వనిత.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: ఓకే,
0: నమస్తే. నమస్తే.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుంటి ప్రసాద్ తెలుసుకర రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి ఆకుంటి గారు.
1: మాకు మంచి మనసు చిత్రంలో పిల్లలపై శిల్పాలు చెక్కినారని పాట వేయండి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.

0: హలో, పాటలు పలికేయండి. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: మా పేరు వెంకట్రావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మాకు రేచే కొప్ప పగట్టుగా సినిమా నుంచి ఘంటసాల సుశీల గారు పాడారండి, కాదా అవునా అవునా కాదా పాట
0: వినిపిస్తాను. మళ్ళీ రెండోసారి కూడా వచ్చేసారు మీరు, మరి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు ఎక్కువ పాట వస్తుందండి.

0: ఇంతటితో ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం. శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుంటుంది మీ నాగేశ్వరరావు నాగనబోయిన. తర్వాతి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత అగ్గిపిడుగు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి ఘంటసాల పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత శివరంజని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు చంటబ్బాయి చిత్రం నుంచి చక్రవర్తి ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: చేతను
1: బడ్లపూడి ఇడ్లీ పోటీలో ఓడిపోయిన విజేతవా,
0: మాస్కో తీసుకో ఒలింపిక్స్ లో కాస్కో మన్న రాజునే, మగ మహారాజునే.
1: మంగళగిరిలో మహిళా మండలి అధ్యక్షతకి అర్హత ఉన్న మగువ రాజువా.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

అగ్గి పుల్ల గీచేసే, నీలో సైతం తరిమేసే. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను

0: డోంట్ కేర్.
1: శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుంచి జిక్కి పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ట్యాక్సీ రాముడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు కొదమసింహం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు మాధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. బడిపంతులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు శివ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు.

శ్రోతలు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధు మంజరి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ధ విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ధ విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మనిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.

0: मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल। सात हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की फोर लाइनिंग का काम चल रहा है। तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी फोर लाइनिंग हो चुके हैं।
1: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ధి, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్ధికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: $100,000 Indian rupees, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over $100,000 Indian rupees.
1: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అసోం,

0: మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా ఖలేజా చిత్రం నుంచి కార్తీక్ సైంధవి పాడిన పాట వింటారు.

0: శ్రోతలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తరువాత ఒక్కడు చిత్రం నుంచి కార్తీక్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.
1: అయ్ బాబోయ్, నాకేంటేంటో ఐడియాలు వచ్చేస్తున్నాయి.
2: ఏం ఐడియాలు? ఆ నెలవంకని తుంచి నా జల్లో తిరుమలనుందా?
1: దాంతో నా వీపు గోకోలనుంది.
2: నువ్వే మాయ చేసావు గాని
1: బాగుంది. ఆ తర్వాత తర్వాత ఒక్క నిమిషం, నీకు చెల్లేస్తుందా? ఆ చున్నీ ఇట్టిస్తావా? ఇవ్వు, నాకు చెల్లేస్తుంది. అవును, మాయ, నేను చేశానా?

మీరింతవరకు తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డిఎస్సి నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవ, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్గా పవర్ గ్రిడ్ సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం ఇంకుడు గుంతలు. అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరి లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ఇది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
0: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం, రేణిగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైనవని, వీటి ద్వారా తిరుపతి, రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు

0: ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరతగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ ICDS ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మాసం నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెలంతా కూడా ఈ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మాసం ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీను, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఈ అన్నింటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసినారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కాములు అన్నదానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్ట్రంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1444416 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం.

0: కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డిఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: అక్కా, జాబ్ దొరికింది.
3: అరే వా, కంగ్రాట్యులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంతా షాపింగ్?
2: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
3: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
2: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
3: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
2: కానీ అక్క
3: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
2: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: నిన్ను
4: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: ఈనాటి సాయంత్రం ప్రసారాల్లో సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:30 సంధ్యారాగాలు, తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారాం గారు తమ సలహాలు సూచనలు తెలియజేస్తారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.

ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఈ అంశంపై స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారు తమ సలహాలు సూచనలు తెలియజేస్తారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి.

0: నా గృహం బిడ్డకైతే గనక తల్లి గర్భమనే చెప్పుకోవచ్చు. అక్కడే ఒక కొత్త జీవితం రూపుదిద్దుకుంటుంది. ఒక తల్లి ప్రశాంతత ఆ బిడ్డకి తొలి రక్షణ అవుతుంది. అందుకే గర్భధారణ కాలం ప్రతి కుటుంబం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక అమూల్యమైన సమయం. ఈ అంశం గురించి మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోస్లో ఉన్నారు స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కడగల శ్రావణి గారు. శ్రావణి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నది ఏంటి అంటే తల్లి గర్భంలోనే బిడ్డ అనేది అంటే చాలా సురక్షితంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా ఉండే బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏముంటాయంటారు?
1: బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందండి. అందరూ ఏమనుకుంటారంటే బేబీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే ఆర్ డెలివరీ అయిన తర్వాతనే బేబీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యం అనేది డెవలప్ అవుతుంది అని అనుకుంటారు. ఖచ్చితంగా అది నిజం కాదండి. ఎప్పుడైతే తల్లి గర్భంలో బేబీ యొక్క జీవితం మొదలైందో అక్కడి నుంచే బేబీ శారీరకంగా మానసికంగా ఎదుగుతూ ఉంటుంది. ఆ సమయంలో తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే తల్లి యొక్క మానసిక పరిస్థితి, తల్లి తీసుకునే పౌష్టికాహారం, అలాగే తల్లి చుట్టూ ఉండే కుటుంబ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
0: అంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ అంశాలన్నీ తోడవుతాయి అంటారు?
1: ఖచ్చితంగా అండి. తల్లి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ నుంచి ఎగ్ ఫామ్ అవ్వడానికి, ఎగ్ డెవలప్ అవ్వడానికి ఖచ్చితంగా 90 నుంచి 120 రోజులు పడుతుంది. అంటే ఈ 90 నుంచి 120 రోజుల మధ్యలో తల్లి యొక్క ఆరోగ్యం అనేది పుట్టబోయే బిడ్డ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
0: అయితే శ్రావణి గారు, గర్భధారణకి ముందే తల్లి తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలా? మరి మీరు ఎంతో ఆరోగ్యంగా బిడ్డ ఉండాలి అని అంటే తల్లి శారీరక ఆరోగ్యం కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్తున్నారు.
1: అవును అవును. సో ఖచ్చితంగా తల్లి మాత్రమే కాదండి, తండ్రి కూడా తన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. మనం అంటూ ఉంటాం కదా, ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్కే వస్తుంది అని అంటారు. అలాగే ఇప్పుడు మన ఒక బేబీ ఫామ్ అవ్వాలి అంటే తల్లి నుంచి ఎగ్ రావాలి, తండ్రి నుంచి శుక్రకణాలు అనేవి రావాలి. సో తల్లిలో ఈ ఎగ్ డెవలప్ అవ్వడానికి 90 నుంచి 120 రోజులు పడుతుంది. అలాగే తండ్రిలో కూడా ఈ స్పర్మ్ అనేది డెవలప్ అవ్వడానికి 70 to 80 డేస్ పడుతుంది. అంటే ఈ 70 డేస్, ఈ 90 డేస్ మదర్ యొక్క హెల్త్ ఎలా ఉంది, మదర్ ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే ఫాదర్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, ఫాదర్ ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వీటన్నిటి మీద ఖచ్చితంగా బేబీ ఆరోగ్యం అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ ఒక కపుల్ అంటే ఒక భార్యాభర్తలు వాళ్ళ ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే గనక ముందుగా వాళ్ళు ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్, ప్రీకన్సెప్షనల్ చెకప్స్ అని అంటారు. అవేమి కాదండి, బేబీని కనాలి అనుకుంటున్నప్పుడు ముందుగా 3 నెలల ముందే వాళ్ళు అవసరమైన టెస్ట్లన్నీ చేయించుకోవాలి. ఈ టెస్టులో ఏమైనా ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ మధుమేహం, అలాగే రక్తహీనత, ఆర్ రక్తపోటు కానీ, ఆర్ ఎనీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ముందుగా ఇవన్నీ చెకింగ్ చేసుకుని వాటికి అవసరమైన మందులు వాడి ఆ తర్వాత గర్భధారణ చేస్తే గనక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుందండి. ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ చెకప్ అంటే కొత్తగా ఏమి చేసేది కాదండి. ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి చూసుకుంటే గనక ఇప్పుడు 104 వెహికల్స్ అని చెప్పి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ బేసిక్ బ్లడ్ టెస్ట్, బేసిక్ షుగర్ ఎంతుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎంతుంది అనేది చెక్ చేస్తారు, థైరాయిడ్ ఎంతుంది అనేది చెక్ చేస్తారు. ఇద్దరికి, మదర్కి ఫాదర్కి ఇద్దరికి చెక్ చేసి అక్కడే మీకు ట్రీట్మెంట్ అందుతుంది. ఆ 104 వెహికల్ దగ్గరే మీకు ట్రీట్మెంట్ అందుతుంది. సో అక్కడే మీరు ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత గర్భధారణ ప్లాన్ చేసుకుంటే బేబీకి వీటన్నిటి వలన వచ్చే చెడు ప్రభావాలని మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాము. ఇది ఒక ఇంపార్టెంట్ విషయము.
0: మనం సాధారణంగా గర్భధారణ అంటే తల్లి ఆరోగ్యం మాత్రమే శ్రద్ధ పెట్టాలి, తల్లి మాత్రమే మనకి ఆరోగ్యంగా ఉండాలి అనే విషయాన్ని మాత్రమే సమాజం కానీ మనం కానీ గమనిస్తున్నాం. కానీ మీరు చెప్పేదాన్ని బట్టి తండ్రి ఆరోగ్యం కూడా బిడ్డ పెరుగుదలకి కానీ బిడ్డ శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం అని చెప్తున్నారు.
1: అవును.
0: ఆ విధంగానే గ్రామీణ ప్రాంతాలలో ఒక కొన్ని టెస్ట్లు చేయించుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకి అనువుగా అంటే 104 అనువుగా ఉన్నాయి, బాగున్నాయి ఫెసిలిటీస్ అని చెప్తున్నారు.
1: గర్భధారణ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ 3 నెలల ముందే టెస్ట్లు కనుక చేసుకుంటే వీటిలో ఏమన్నా, ఇప్పుడు మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే విటమిన్ డి, B12, ఫోలిక్ యాసిడ్, ఈ డెఫిషియన్సీస్ కూడా మన ఇండియన్స్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే గనక ముందుగా మనం వాటిని టెస్ట్ చేసుకుని ముందుగా ట్రీట్మెంట్ తీసుకుంటే గనక వాటి వలన ఎటువంటి ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక బేబీ పుట్టబోయే బేబీ

0: బేబీ తక్కువ బరువుతో పుట్టచ్చు, అలాగే పుట్టినప్పుడే బేబీకి వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం, అలాగే దానివల్ల వచ్చే బోన్స్ వీక్గా ఉండడం ఇలాంటివన్నీ జరగవచ్చు. అలాగే B12 తక్కువ ఉన్నా, ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉన్నా కూడా బేబీకి మెదడుకి నరాలకి సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ముందుగానే ఇవన్నీ టెస్ట్ చేసుకుని ముందుగానే వాడాల్సిన మందులు వాడితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలుగుతాము. సో దట్ ఒక హెల్దీ బేబీని మనము ప్రపంచానికి ఇవ్వగలుగుతాం.
1: బాగుందండి. ఒక మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా శ్రద్ధ ఎంత అవసరం అనేది చెప్పారు. మరి అలాగే తల్లి మానసిక ఆరోగ్యం అంటే బిడ్డ మీద ప్రభావం అసలు చూపుతుందా?
0: ఖచ్చితంగా ఉంటుందండి. తల్లి మానసిక ఆరోగ్యం అనేది బిడ్డపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందండి. ఎందుకంటే గర్భిణీ సమయంలో తల్లి గనక పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండి స్ట్రెస్ ఫ్రీగా ఉంటే గనక పుట్టబోయే బిడ్డ కూడా అంతే స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతుంది. అండ్ మదర్ హ్యాపీగా ఉన్నప్పుడు ఒక హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎండార్ఫిన్స్ అన్నీ కూడా మదర్ సర్క్యులేషన్ అంటే మదర్ బ్లడ్ నుంచి బేబీ బ్లడ్లోకి వెళ్తాయి. సో ఈ హార్మోన్స్ బేబీకి కూడా స్ట్రెస్ ఫ్రీ ఉండేలాగా చూస్తాయి అన్నమాట, బేబీ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండేలాగా చూస్తాయి. అదే గనక గర్భిణీ సమయంలో తల్లి గనక స్ట్రెస్ఫుల్గా ఉండి ఆర్ ఇంట్లో కుటుంబ కలహాలు ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. సో వీటన్నిటి వలన తల్లి గనక మానసికంగా కుంగిపోయినా మానసికంగా ఇబ్బంది పడినా కూడా దాని వలన మదర్కి కూడా బ్లడ్లో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ కార్టిసాల్ లెవెల్స్ కూడా బేబీ గ్రోత్ని తగ్గిస్తాయి అన్నమాట. ఈ కార్టిసాల్ అనేది బేబీకి కూడా వెళ్ళి దానివల్ల కూడా బేబీ గ్రోత్ అనేది తగ్గుతుంది. సో అందుకని ఖచ్చితంగా శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం కూడా చాలా ముఖ్యమైన అంశం అండి.
1: తల్లి ఆరోగ్యం అంటే తల్లికి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా బిడ్డ మీద ప్రభావం చూపుతాయి.
0: ఖచ్చితంగా అండి. ఎందుకంటే తల్లి నుంచి అన్ని రకాల పోషకాలు అంటే పోషకాలని అంటే న్యూట్రిషన్ అనే కాదు, ఆక్సిజన్ కానీ తల్లి నుంచి వచ్చే హార్మోన్స్ కానీ అన్నీ కూడా మావి ద్వారా బేబీకి సప్లై అవుతూ ఉంటాయి. అంటే మదరు బేబీ ఇద్దరు ఇంటర్ కనెక్టెడ్, సెపరేట్ కాదు. ఖచ్చితంగా మదర్లో జరిగే ఈ చేంజెస్ అన్నీ కూడా బేబీలో కూడా ఎఫెక్ట్ చూపుతాయి.
1: మరి గర్భిణికి కుటుంబ సభ్యుల సపోర్ట్ అంటే ఇప్పుడే అన్నారు కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా, వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉండాలి? అసలు ఆ గర్భిణీ స్త్రీ ఇంట్లో వారందరి కేర్ అన్నది ఏంటి చెప్పండి.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక కపుల్, ఒక భార్యాభర్తలు ఒక బేబీకి బర్త్ ఇస్తున్నారు అని అంటే దాంట్లో కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా మంది మా ఓపీకి వచ్చినప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే, ఫస్ట్ బేబీ అయినా సెకండ్ బేబీ అయినా కానీ పాపం తల్లులు మా దగ్గర బాధపడుతూ ఉంటారనమాట, ఏంటి అని, బేబీని ఎవరు చూసుకోవడానికి లేరు, నేను బేబీకి సరిగా ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నాను, బేబీకి చేయాల్సిందంతా నేను చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బేబీ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కన్సీవ్ అయినప్పుడు అంటే ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కూడా భర్త సపోర్ట్గా ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. తల్లితో పాటు భర్త కూడా అంటే డాక్టర్ దగ్గరికి విజిట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అకంపనీ చేయాలి, మదర్తో ఫాదర్ కూడా అకంపనీ చేయాలి. అండ్ మదర్స్కి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం కానీ, అలాగే మూడ్ డిస్టర్బ్డ్గా ఉండడం కానీ, లో మూడ్తో ఉండడం కానీ, ఎక్కువసేపు నిద్రపోవడం కానీ, అలా తక్కువ నిద్ర పట్టడం కానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో వీటన్నింటినీ కుటుంబ సభ్యులు చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు, మేమందరం కూడా కన్నాం కదా, మా కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాం కదా, మీరెందుకు ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్దగా చేసి చెప్తున్నారా అని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటారు. బట్ అది కాదండి, మనం చేయాల్సింది ఖచ్చితంగా అవన్నీ హార్మోనల్ ఎఫెక్ట్స్. తల్లి ఎప్పుడు కావాలని అలా ప్రవర్తించదు, తన బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ వలన ఈ మూడ్ స్వింగ్స్ అవన్నీ వస్తున్నాయి. సో అందుకని మనం వాటిని మదర్ని సపోర్ట్ చేయాలి, తప్పితే మదర్ని ఇంకా కుంగదీసేలాగా మనము మాట్లాడకూడదు. అలాగే బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత కూడా బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా బేబీని పూర్తిగా మదర్కి వదిలేస్తే తను రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, ఫీడింగ్ సరిగా ఇవ్వడానికి ఉండదు, దానివలన మదర్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని చెప్పేసి పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని అంటారు. సో ఇవన్నీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా కుటుంబ సభ్యుల పార్ట్ కూడా అందులో చాలా ఇంపార్టెంట్.
1: అంటే ప్రతి ఇండివిజువల్కి కూడా వారి శారీరక అవస్థ అవ్వచ్చు, వారి మానసిక స్థితి అవ్వచ్చు, ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది.
0: అవును.
1: అలాగని పెద్దవాళ్ళు ఏంటంటే నాకు అవన్నీ లేవు, మేము ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళం.

0: నీకేందుకు ఇలా అయిపోతున్నాయి అని అని అలాంటి వచనాలు కాకోకుండా వారికి సపోర్ట్ చేసే విధంగా
1: చూసుకోగలగాలి.
0: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఈ కాలంలో గర్భ సంస్కార్ అని అంటున్నారు, ఈ గర్భ సంస్కార్ అంటే ఏంటండి, అసలు మీ అభిప్రాయం గర్భ సంస్కార్ మీద ఏంటి?
1: ఈ గర్భ సంస్కారం అంటే మన ఏన్షియంట్ ఇండియన్ మైథాలజీ ప్రకారం, అంటే మన పురాణాల ప్రకారం, ఒక గర్భిణీ స్త్రీ ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి సో దట్ ఒక మంచి హ్యాపీ అండ్ హెల్దీ బేబీకి తను బర్త్ ఇవ్వగలదు అనేది చెప్పబడిందండి. దీంట్లో ఒక మూడు మెయిన్ పిల్లర్స్ ఉంటాయి గర్భ సంస్కారంలో. అవి ఏంటి అంటే గర్భ ఆహార, గర్భ యోగ అండ్ గర్భ సంవాద. గర్భ ఆహార అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి నరిష్డ్ ఫ్రెష్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఒకరికి కాదు ఇద్దరికి తినాలి అని చెప్పేసి డబుల్ ఫుడ్ పెడుతూ ఉంటారు. అది కాదండి దీని ఎసెన్స్. ఏంటి అంటే గర్భిణి తీసుకునే ప్రతి మీల్లో సరిపడా పోషక విలువలు ఉన్నాయా లేదా, సరిపడా ప్రోటీన్స్ ఉన్నాయా, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయా, మనకు కావలసిన మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, ఫైబర్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుని కాన్షియస్గా కాషియస్గా తినడమే గర్భ ఆహారం. ఈ ఫుడ్ అనేది ఇప్పుడు మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే బేబీ తల్లి గర్భంలో తన లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి 1000 రోజుల వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది బేబీ. అంటే మొదటి 1000 రోజుల్లో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ మొదటి 1000 రోజుల్లో మనము ఎలాంటి ఆహారం బేబీకి అందిస్తున్నాము అనే దాని మీద బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకని ఖచ్చితంగా ఒక నరిష్డ్ పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం అనేది, అలాగే ఇంట్లో తయారు చేసిన ఫుడ్, ఫ్రెష్గా తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గర్భ యోగా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఎలాంటి యోగా, అంటే యోగా అనే కాదు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యాలి అనేది చెప్పబడింది గర్భ యోగాలో. అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు అనే కాదు అందరూ కూడాను ఇంట్లో పనులు చేసుకునేవారు, తర్వాత వ్యవసాయం చేసేవారు, ఇంట్లో చేసే ప్రతి పని కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒకప్పుడు ఇల్లు ఊడవడం కానీ, వాటర్ తోడడం కానీ, ఆర్ ఏ పని చూసుకున్నా కూడా అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్లానే ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ మనకి లేవు, మనదంతా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో అందుకని అంటే ఇప్పుడు అవన్నీ చెయ్యాలని కాదు, వాటినే వేరే రకంగా ప్రీ నేటల్ యోగా అని చెప్పి, పోస్ట్ నేటల్ యోగా అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తల్లికి సుఖప్రసవం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సుఖప్రసవం అయితే తల్లి త్వరగా కోలుకోగలుగుతుంది, అలాగే బిడ్డకు కూడా ఇవ్వాల్సినంత కేర్ ఇస్తుంది. సో ఇది గర్భయోగాలో చెప్పబడింది. అలాగే గర్భ సంవాద, గర్భ సంవాద అంటే తల్లి బేబీతో సంభాషించడం అనమాట. అందరూ ఏమనుకుంటారంటే అసలు బేబీ ఏం వింటది, బేబీకి ఏం అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటారు. అలా కాదండి, ఖచ్చితంగా బేబీకి 12 వీక్స్ ఉన్నప్పుడే కూడా అన్ని ఆర్గన్స్ డెవలప్ అయిపోతాయి. అంటే ఇయర్స్, బ్రెయిన్, అన్ని ఆర్గన్స్ 12 వీక్స్ అప్పుడే డెవలప్ అయిపోతాయి. ఈ టైంలో గనక మదర్ బేబీతో హ్యాపీగా సంభాషించడం అనేది చాలా ఇంపార్టెంట్. తన రోజులో జరిగిన ప్రతి విషయాన్ని బేబీతో ఎక్స్ప్లెయిన్ చేయడము, బేబీతో చెప్పడము, అలాగే తర్వాత మంచి మంచి పుస్తకాలు చదివి వినిపించడము. ఇప్పుడు మన రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉన్నాయి. సో అలాంటివన్నీ చదివి వినిపించడము, మంచి సంగీతం వినడము. తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా బేబీతో బాండింగ్ ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. 3వ నెల నుంచి కూడాను బేబీ మదర్ మాటలు కానీ తండ్రి మాటలు కానీ వినగలుగుతుంది. మదర్ ఫాదర్ వాయిసెస్ని బేబీ ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో అందుకని తల్లి కానీ తండ్రి కానీ గర్భంలో ఉన్నప్పుడే బేబీతో సంభాషిస్తే బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా సౌండ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, బేబీకి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో దీనివలన హ్యాపీగా హెల్దీగా బేబీ డెవలప్ అవుతుంది. అలాగే ఇంకా స్టేయింగ్ అవే ఫ్రమ్ నెగటివిటీ, అంటే నెగిటివ్ న్యూస్ వినడము, నెగిటివ్ న్యూస్ చూడడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏంటి అంటే స్క్రీన్ టైం అనేది పెరిగింది. సో ఫోన్లో అనవసరమైన వీడియోస్ అన్నీ వస్తున్నాయి. మనకి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఇప్పుడు వైద్య సదుపాయాలు బాగున్నాయి. సో వైద్యుల్ని అడిగి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫోన్లో వీడియోస్ చూసి వాటి గురించి విని వాటి గురించి అనవసరమైన భయాలు పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, తప్పితే పాజిటివ్గా అయితే ఉండదు. సో అందుకని ఇలాంటి నెగిటివ్ న్యూస్లు అవి వినడం కూడా తగ్గించుకోవాలి. అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్, మదర్ ఎప్పుడు కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే తల్లి ఎప్పుడు ఎమోషనల్గా పాజిటివ్ యాక్టివ్గా ఉండమనే మనం చెప్పలేము. ఎందుకనంటే హార్మోనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందుకని నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటి నుంచి డీవియేట్ అవ్వడానికి మంచి మ్యూజిక్ వినడము, మంచి పుస్తకాలు చదవడం అనేవి చేస్తాం.

0: చేస్తూ ఉండాలి. ఇదే గర్భ సంస్కారం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి.
1: మరి మీరు తల్లి మంచి మ్యూజిక్ వినాలి అని చెప్తున్నారు, బిడ్డతో సంభాషించాలి అని చెప్తున్నారు, మరి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి స్వరం వింటుందంటారా?
0: ఖచ్చితంగా వింటుందండి. మనకి చూసుకుంటే మనకు ఆల్రెడీ ఆధారాలు కూడా ఉన్నాయి చాలానే. మనము అభిమన్యుడి స్టోరీ వినుంటాము, సుభద్ర పొట్టలో ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ఎలా పద్మవ్యూహంలోకి ఎంటర్ అవ్వాలి అనేది తెలుసుకోగలిగాడు. అంటే ఇవన్నీ ఫేక్గా చెప్పినవి కాదండి, నిజంగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎప్పటి నుంచో ఇవి ఉన్నవి. అలాగే మనం ప్రహ్లాద్ స్టోరీ కూడా వినుంటాము, ఎలా తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణు యొక్క నామం
1: నేర్చుకున్నారు,
0: పుట్టిన తర్వాత అదే జపంలోకి వెళ్ళగలిగారు. సో ఇవన్నీ ఆల్రెడీ ప్రూవ్ అయినవే. ఇప్పుడు కూడా వీటి మీద స్టడీస్ జరుగుతున్నాయి. ఏంటి అని అంటే, రీసెంట్గా ఒక స్టడీ జరిగింది. డైరెక్ట్గా స్కాన్ చేస్తున్నప్పుడు మదర్ హ్యాపీగా బేబీతో మాట్లాడినప్పుడు బేబీ హ్యాపీగా చీరప్ అవ్వడము, మంచిగా హ్యాపీగా గెంతడము ఇవన్నీ గమనించారు. అలాగే ఏదైనా బ్యాడ్ సౌండ్, పేలుడు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా సౌండ్స్ వింటే బేబీ భయంతో జర్కీ మూమెంట్స్ చేయడం కూడా గమనించారు. సో ఇదంతా ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా బేబీ గర్భంలో ఉన్నప్పుడు మదర్ వాయిస్ ఆర్ ఫాదర్ వాయిస్ అనేది ఖచ్చితంగా వినగలుగుతుంది. అందుకోసమనే మనము మదర్ని బేబీ సంభాషించమని అడ్వైస్ చేస్తాము.
1: తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏదైనా భయంకరమైన శబ్దాలు వినేటప్పుడు ఒక జర్క్ మూమెంట్స్ అన్ని ఇవ్వడం, అదే తల్లి కానీ తండ్రి కానీ గర్భంలో ఉన్న బిడ్డతో మాట్లాడినప్పుడు చాలా చక్కగా కేరింతలు కొట్టడం అనే ఎగ్జాంపుల్ ఇచ్చి చాలా బాగా చెప్పారండి. మరి చాలామంది నేటి కాలంలో అయితే గనక స్త్రీలు కొన్నిసార్లు ఈ పొగ త్రాగడం అని, లేకపోతే ఆల్కహాల్ అని ఇలాంటి అలవాట్లకు కూడా లోనవుతూ ఉన్నారు. ఈ గర్భధారణ సమయంలో ఇలాంటి అలవాట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు?
0: అవునండి, ఇప్పుడు గమనించుకుంటే గనక అర్బన్ రూరల్ ఈ డిఫరెన్స్ ఏమీ లేకుండా కూడా చాలామంది పొగ తాగడం, మద్యం సేవించడం, ఫాదర్స్ అనే కాదు మదర్స్ కూడా ఈ అలవాట్లు ఉంటున్నాయి. సో ఈ గర్భధారణ సమయంలో తల్లి గనక పొగ తాగడం చేస్తే గనక, ఆర్ యాక్టివ్గా అనే కాదు పాసివ్గా, అంటే ఎవరైనా పొగ తాగినప్పుడు ఆ స్మోక్ పీల్చినా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్మోకింగ్లో ఉండే చెడు పదార్థాలు కూడా బేబీ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. సో అందుకని ఖచ్చితంగా పొగ తాగడానికి, పొగ తాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా దూరంగా ఉండాలి.
1: పాసివ్ స్మోకింగ్ కూడా పనికిరాదు, యాక్టివ్ స్మోకింగ్ కాకుండా
0: పనికిరాదు. అలాగే ఆల్కహాల్ తాగడం కూడా పూర్తిగా స్టాప్ చేసేయాలి. అంటే గర్భధారణకు ముందే ఒక 6 నెలల సంవత్సరం నుంచి కూడా స్మోకింగ్, ఆల్కహాల్ ఖచ్చితంగా స్టాప్ చేసేయాలి. మదర్ ఫాదర్ ఇద్దరూ కూడా ఈ రకమైన చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. అలాగే ఇప్పుడు మనము చూసుకుంటే గనక ఈ మైక్రో ప్లాస్టిక్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. అంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అని చెప్పేసి, అలాగే మనము బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్లోనే వేడి ఫుడ్ ఇస్తూ ఉంటారు. సో అందులో రిలీజ్ అయ్యే మైక్రో ప్లాస్టిక్ కూడా బేబీకి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. వీటి వలన బేబీకి అవయవ లోపాలు రావడము, తర్వాత జన్యుపరమైన ఇబ్బందులు కలగడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకని ఖచ్చితంగా గర్భధారణ సమయంలో మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఇళ్ళకి దూరంగా ఉండాలి.
1: బాగుందండి. మరి తప్పకుండా ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డ గురించి అయినా కూడా ఇలాంటి చెడు అలవాట్లకి దూరంగా ఉంటారు అనే మనం గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు స్త్రీ వ్యాయామం చేయాలి, తప్పకుండా చేయాలి అని కొంతమంది అంటారు. అలా కాకుండా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ రెస్ట్ అవసరం అని కొంతమంది అంటారు. మీరు మరి దీనికి వివరణ ఏమిస్తారు?
0: కొంతమందికి మాత్రమే విశ్రాంతి అడ్వైస్ చేస్తారండి. అవి ఏంటి అంటే, ఒకవేళ తల్లికి ఏమన్నా ముందర అబార్షన్స్ అయినా, ఒకవేళ ఇప్పుడు ఈ గర్భిణీలో అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉన్నా, ఒక్కొక్కసారి కింద సర్విక్స్ భాగం అనేది షార్ట్ అయిపోయి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో, ఆర్ తల్లి యొక్క మావి ఏమైనా కిందకు జారి కింద అటాచ్ అయినా కూడా, అలాంటి కండిషన్స్లో మాత్రమే కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తారు. అదర్వైజ్ ప్రతి గర్భిణికి కూడా యాక్టివ్గా వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం అండి. ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. ఇవి ఏంటి అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటారు, పెల్విస్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ చేయడం వలన తల్లి యొక్క కింద భాగంలో ఉండే కండరాలు అవి కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో దాని వలన మదర్కి సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బేబీ పుట్టే ద్వారం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ వ్యాయామాలు చేయడం వల్ల. సో అందుకని చెప్పి గర్భధారణలో ఖచ్చితంగా తల్లి వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ వైద్యులు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అవసరము అని అడ్వైస్ చేస్తే తప్పితే ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్

0: మనం వ్యాయామం చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. దీని వలన తల్లికి సుఖప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: చాలా చక్కటి విషయం కదా మేడం. మరి అంటే సుఖప్రసవం అవ్వడానికి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా కలలు కంటారు.
0: అవును,
1: అలాంటిది ఈ ఎక్సర్సైజ్లు ఇవి చేయడం వల్ల తల్లికి సుఖప్రసవం అవుతుంది అని చాలా చక్కగా చెప్పారండి.
0: వ్యాయామం అంటే ఏదే ఏవో చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఒక అరగంట గంట వాకింగ్ చేయడం కానీ, బ్రిస్క్ వాకింగ్ చేయడం కానీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండర్ సూపర్విజన్ చేయడం అనేది చాలా అవసరం.
1: మరి ఇక బిడ్డ మెదడు అభివృద్ధికి ప్రత్యేకంగా తల్లి చేయవలసిన అంశాలే.
0: ముందుగా చెప్పుకున్నట్టు బిడ్డ మెదడు అనేది తల్లి గర్భంలో ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి మొదటి 1000 రోజుల్లో డిపెండ్ అయి ఉంటుందండి మెదడు అభివృద్ధి అనేది. సో అందుకని ఈ 1000 రోజుల్లో ఖచ్చితంగా, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను పౌష్టికాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం ఒకటి గమనించుకోవాలి. ఇంకొకటి తీసుకునే ప్రతి ఫుడ్లో మైక్రోన్యూట్రియన్స్, మాక్రోన్యూట్రియన్స్ సరైన మోతాదులో ఉన్నాయో లేదో గమనించుకోవాలి. అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా మొదటి గంటలోనే బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మొదటి 6 నెలలు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు, అంటే తల్లిపాలు తప్పితే వేరే ఏమీ పెట్టకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్, అంటే బయట ఫుడ్ కూడా అలవాటు చేస్తూ దానితో పాటు తల్లిపాలు కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు బేబీకి అందించాలి. వీటన్నిటి మీద ఖచ్చితంగా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.
1: మరి బిడ్డ ఆరోగ్యం కోసం తండ్రి పాత్ర ఏంటి అనేది నేను అడిగితే కనుక, అంటే కుటుంబమే అవ్వచ్చు తండ్రి పాత్రే అవ్వచ్చు, బిడ్డ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు, గర్భంలో నుంచి కూడా బిడ్డ ఉన్నప్పుడు తండ్రి పాత్ర ఏంటి, కుటుంబం పాత్ర ఏంటి, అంటే మీరేం చెప్తారు?
0: తండ్రి పాత్ర చూసుకుంటే గనక ప్రెగ్నెన్సీ అనేది 50-50% అండి. అంటే మదర్ది ఎంత ఉందో ఫాదర్ది కూడా అంతే పోర్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే తల్లి గర్భిణి అని తెలిసిందో అప్పటి నుంచి మదర్ని సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తనతో పాటు ప్రతి విజిట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, మదర్కి అవసరమైనంత విశ్రాంతినివ్వడం కానీ, మదర్కి ఇమోషనల్గా సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా వీటన్నిటిలోనే తండ్రి పాత్ర ఉంటుంది. అలాగే కుటుంబం పాత్ర కూడా చూసుకుంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తల్లిని సపోర్ట్ చేయాలి తప్పితే తల్లిని అనవసరంగా కంగారు పెట్టి కుంగిపోయేలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో తండ్రి పాత్ర అలాగే కుటుంబం పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి.
1: గర్భిణీ స్త్రీ బిడ్డ తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చుట్టూ పరిసర ప్రాంతాలు, అంటే కుటుంబమే అవ్వచ్చు, ఇరుగు పొరుగే అవ్వచ్చు, తల్లి చేసే ఆ ప్రధాన చర్యలే అవ్వచ్చు, ఇవన్నీ కూడా బిడ్డ మీద ఎలాంటి ఎఫెక్ట్ ని చూపిస్తాయి అనేది చాలా చక్కగా వివరించారండి. మరి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడం అనేది ప్రసవంతో ప్రారంభం కాదు, గర్భధారణ జరిగిన మొదటి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. తల్లి ఆలోచనలు, ఆహారం, ఆరోగ్యం, కుటుంబ వాతావరణం ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి అనే విలువైన అంశాల్ని డాక్టర్ కడగల్ శ్రావణి గారు చాలా చక్కగా మాతో పంచారండి. ధన్యవాదాలండి.
0: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా నమస్కారం అండి. అలాగే ఇంత మంచి విషయం గురించి చర్చించే అవకాశం నాకు కల్పించినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
2: మీరింతవరకు ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి స్త్రీల వైద్య నిపుణులైన డాక్టర్ జి శ్రావణి గారు తమ సలహాలు సూచనలు తెలియజేశారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందా కుమారి.

ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.6 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్ర తీర అలాగే ఆంధ్రేతర తీర సముద్ర ప్రాంతాల్లో ఈరోజు రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులు నిర్ణీత సమయంలో చేపల వేటకు వెళ్ళారు.

0: రామును ఛేదించిన అభిమన్యుని నెట్టిల్లు.
1: ఓ వీరరాంధ్ర కుమారా ధీరా వీరగాథ వినరా,
0: అట్టి వీరుని చరితము చెప్పేద శ్రద్ధగా వినవలరా.
1: తంధానా తంధానా దేవనందనా
0: తరికిట జంతరిధా. అయితేనైనా
2: అయితేనైనా
0: మన యొక్క భారతదేశాన్ని
2: ఓహో
0: ఒకనొక సమయంలో
2: అవునబ్బాయి
0: ఎవరు పరిపాలించేవారయ్యా?
2: మా పెద్ద బామ్మర్ది పరిపాలించేవాడు
0: వారు కాదు. ఇటు ఈ భారతదేశాన్ని ఒకనొక సమయంలో సంతల మహారాజు పరిపాలించేవారు. ఆయన
2: ఎవరు? ఈ సంతలో రాజు
0: కాబట్టి అటు ఈ దేశాన్ని

0: అయితే సోదరా, మరి అట్టి శంతనులు సంతతుల వారే ధృతరాష్ట్రుడు పాండురాజు వీరిరువురు అన్నదమ్ములు. ధృతరాష్ట్రునకు దుర్యోధనతో మొదలుకొని 100 మంది కొడుకులు కలిగారయ్యా.
1: ఏంటి 100 మంది కొడుకులు పుట్టారా?
0: ధృతరాష్ట్రుడు తమ్ముడేటువంటి పాండురాజునకు
1: ఈయన కూడా 200 మంది కొడుకులు పుట్టారు.
0: ధర్మరాజుతో మొదలుకొని 5 పంచపాండవులు కలిగారు.
1: ఏంటి పంచపాండవులు పుట్టారు?
0: పంచపాండవులు
1: అంటే మంచం కోళ్ళకి 5 పుట్టారన్నమాట.
0: ఒరే మంచానికి 4 కోళ్ళు ఉంటాయి.
1: ఒరే బాబోయ్,
0: పంచపాండవులు అంటే 5
1: అంటే పంచపాండవులు అంటే 5 పుట్టారు.
0: అయితే నాయన
1: నాయన
0: అయితే కాలమంతా ఎవరికి ఒకే రీతిగా జరగదు.
1: ఓహో,
0: కొన్నాళ్లకు
1: అయ్యో
0: పాండురాజు గారు మరణించిన తదుపరి
1: ఏంటి రాజులు చచ్చిపోతారా? ఒరే మేళ్ళు మిద్దలు బంగారాలు ఏనుగులు గుర్రాలు బోళ్ళు ఉంటే రాజులు చచ్చిపోవడం ఏంట్రా?
0: చూడండి, జాతస్థ మరణం ద్రుహం అన్నారు. అంటే మనిషి పుట్టాడు అంటే
1: చచ్చాడు అని అర్థం.
0: మనిషి భూమి మీదకు వచ్చాడు అంటే
1: ఒకటి ఎక్కడ తీసేసింది అని అర్థం.
0: అంతేకాదు నాయన, ఆ గర్భ శ్రీమంతుడైనా ఆ పూటకు లేనివాడైనా కోటీశ్వరుడైన కూటికి లేనివాడైనా లక్షాధికారైన రిక్షా లాగేవాడైనా ఏసీ కారులో తిరిగేవాడైనా ఎడ్లబండి తోలేవాడైనా నవాబైనా గరీబైనా గాయకుడైనా ప్రజా నాయకుడైనా సరే మరణించక తప్పదు. కాబట్టి ఆనాడు పాండురాజు గారు మరణించారు. ధృతరాష్ట్ర మహారాజు తమ్మును పెట్టినటువంటి పాండవులను పిలిచి ఏమంటున్నాడయ్యా?
1: ఏమంటున్నాడు?
0: నాయన పాండవుల్లారా, ఎన్నాళ్ళున్నా ఏరు తప్పదు కొడుక అన్నాడా.
2: తంధానా తంధానా దేవనందనా,
0: నూరేళ్ళున్నా చావు తప్పదండి సూడిగా బలికాడా.
2: తంధానా తంధానా దేవనందనా,
0: పాండవులు తమ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నారయ్యా.
1: ఏ విధంగా?
0: అయితే పాండవుల యొక్క రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారయ్యా? పంచపాండవులనాడు పరిపాలించనయ్యా, ఆనాడంతాను ఆనందంగా ఉండి.
2: పంచపాండవులు అనాడు చక్కగా పరిపాలించి ఆనందంగాను పంచపాండవులు.
0: అయితే నాయన, అటు పాండవుల్లో మధ్యముడు అర్జునుడు. అర్జునుడు భార్య, ఆ అర్జునుడి పరాక్రమం ఎట్టిదైనా
1: ఎటువంటిదయ్యా?
0: అట్టి పాండు కుమారుల ఎంత ఘటుకుడా.

0: కాపురం చూచువారి ఆదర్శమయనం.
1: అవునవును,
0: వేరి వేరి సమ కూర్చొని మా సృష్టికర్త బ్రహ్మ
2: తందానా తందానా దేవనందనా.
0: పాండవులు మధ్యముడు అర్జునుడు.
1: అవునయ్యా,
0: అర్జునుడు భార్య సుభద్రాదేవి.
1: ఓహో,
0: ఆ సుభద్రాదేవి అంటే ఎటువంటిదమ్మా?
1: అయ్యాడగంపమ్మా.
0: అటువంటిది కాదు నాయన, చక్కని ఇల్లాలు. అయితే వీరికి సంతానము లేక ఎన్నెన్నో పుణ్యక్షేత్రములు సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా అయ్యా,
1: ఈ విధంగా నాయన,
0: సంతు కోరి ఆ పుణ్య దంపతులు ఎంతో వేదనతో సర్వేశ్వరుని సేవించి రథమును చేసి నియమముతో సుభద్రార్జునులు ఎన్నెన్నో ధనధర్మాలు చేయగా ఒక శుభగడి ముందు
1: అవును
0: సుభద్రాదేవి నెలతెప్పిందిరా సోదర.
1: ఏంటి నెలతెప్పిందా?
0: అసలు నెలతెప్పడం అంటే నీకేమన్నా తెలుసా?
1: నాకు బాగా తెలుసురా బాబు.
0: నెలతెప్పడం అంటే ఏమిటి?
1: జనవరి నెల వెళ్ళి ఫిబ్రవరి నెల వచ్చేయడం.
0: జనవరి వెళ్ళి ఫిబ్రవరి

0: ఫిబ్రవరి
1: మార్చి వచ్చేసింది,
0: మార్చి వెళ్ళి
1: ఏప్రిల్ వచ్చేసింది.
0: ఎలా కాదు
1: మరి
0: నెల తప్పడం అంటే ఆ సుభద్రాదేవి గర్భవతి అయిందరా సోదరా,
1: అంటే ఆవిడ నీళ్ళు వేసుకుందన్నమాట.
0: అంటే ఎలా అయ్యా నలదయ్యా సాధ్.

0: ఈ విధంగా
1: ఆయన
0: అర్జునుడు సుభద్రాదేవికి 12 మగ పిల్లవాడు జన్మించాడు.
1: అబ్బాయి
0: ఆ కుర్రవాడికి మరి జోలపాట్లు కూడా పాడుతున్నారు.
1: ఏంటి జోలపాట్ల? అసలు జోలపాట అంటే ఎలాగుంటది, ఎలాగ పాడతారు?
0: ఈ రోజులు కూడా అక్కడ పాడతారు తల్లులు.
1: ఏంటి ఒక తల్లు పాడుతుంటారా?
0: ఒక తల్లి ఉయ్యాల కట్టి ఉయ్యాల కుర్రోని పడుకోబెట్టి ఆ ఉయ్యాల్లో పాడుతుంటారు జోలపాట ఆ బాబుకి.

0: పడుకో అంటే ఈ రోజులు ఎవరు పడుకోరు.
1: అంటే నేను పాడేటట్లు జోల పాట పాడితే ఎవరు పడుకోరు
0: అబ్బాయి.
1: ఈ రోజుల్లో పుట్టే పిల్లలకు జోల పాట ఎలా పాడాలి?
0: ఈ రోజు జోల పాటలు అయ్యా, ఈ రోజు ఎలాగ పాడాలి? అలాంటి పడితే కాదు ఆయన. అయితే డిస్కోలో జోలపాట పాడాలి.
1: డిస్కోలో జోలపాట పాడండి.
0: అయితే ఈ రోజుల్లో నువ్వు పాడింది ఆ రోజుల్లో జోలపాట.
2: డిస్కోలో జోలపాటలు అలాంటి పాటలు పాడకూడదు, మంచి పాటలు పాడాలి.
0: అవునండి.
1: అలా పాడి చక్కగా కుర్రవాడికి పేరు పెడుతున్నారు. ఇంకా నామకార్థం పచ్చ పచ్చని.

0: ఈ విధంగా ఓహో అభిమన్యుడు అంటూ మరి పేరు పెట్టారయ్యా.
1: ఏంటి అభిమన్యుడు పేరు పెట్టేశారు?
0: పేరు పెట్టారు
1: అయినా. ఆ రోజుల్లో నాకు కొడుకు పుట్టాడు అబ్బాయి.
0: నీ కొడుకు పుట్టాడు?
1: నా కొడుకు కూడా.
0: నీ కొడుకు చక్కగా పేరు పెట్టాను.
1: మంచి పేరు పెట్టాను.
0: ఏం పేరు పెట్టావు?
1: రైస్ పీస్ కింగ్ అని పేరు పెట్టాను.
2: ఏమిటండి మీ అబ్బాయి పేరు? రైస్ పీస్ కింగ్?
1: అవునబ్బాయి.
2: రైస్ పీస్ కింగ్ అంటే దీనిలో అర్థం ఏమైనా ఉందా?
1: చాలా మంచి అర్థం ఉంది.
2: ఏమిటి అది అర్థం?
1: రైస్ పీస్ కింగ్ అంటే ఇంగ్లీష్ లో పేరు, తెలుగులో చాలా అర్థం ఉంది.
0: అంటే
2: తెలుగులో అర్థం ఉంది? ఏదో ఒకసారి చెప్పండి.
1: ఇంగ్లీష్ లో రైస్ అంటే తెలుగులో ఏంటి?
2: ఇంగ్లీష్ లో రైస్ అంటే తెలుగులో ఏంటండి? బియ్యం.
1: మరి పీస్ అంటే?
2: పీస్ అంటే ఏంటండి? కట్ చేసే నూక.
1: కింగ్ అంటే?
2: కింగ్ అంటే ఏంటంటే రాజు.
1: ఈ నూకను తీసుకెళ్లి రాజుకి తగిలిస్తే?
2: నూకను తీసుకెళ్లి రాజుకి తగిలిస్తే ఏమవుతుందండి? నూకరాజు.
1: నూకరాజు నూకరాజు అని మా అబ్బాయి పేరు పెట్టాను.
2: అంటే మీ అబ్బాయి పేరు నూకరాజు అని పెట్టాను?
1: అవునా అబ్బాయి. మరి మా ఆవిడ పేరు డోర్ మదర్.
0: అంటే
2: ఏమిటండి డోర్ మదర్?
1: అవునారా అబ్బాయి.
2: ఒరే డోర్ మదర్ అంటే ఇందులో తెలుగులో ఏమైనా అర్థం ఉందా?
1: తెలుగులో చాలా అర్థం ఉంది.
2: ఏమిటది?
1: ఇంగ్లీష్ లో డోర్ అంటే తెలుగులో ఏంటి?
2: ఇంగ్లీష్ లో డోర్ అంటే తెలుగులో ఏంటంటే తలుపులు.
1: మరి మదర్ అంటే?
2: మదర్ అంటే ఏమిటంటే అమ్మ.
1: తలుపులమ్మ.
2: తలుపులమ్మ
1: తలుపులమ్మ అని పేరు పెట్టాను. ఇలాంటి పేర్లు ఏమైనా పెట్టారా ఆ రోజుల్లో?
0: చక్కగా అభిమన్యుడు అంటూ పేరు పెట్టారు.
1: ఓహో
0: చిన్నతనం నా అభిమన్యుడు విలి విద్యలు ఆ యొక్క ఏ విధంగా నేర్చుకుంటున్నాడు?
1: ఏ విధంగా అయినా
0: చిన్ననాడు విల్లు పట్టారా?
3: చిన్ననాడు విల్లు పట్టారా? చిన్నప్పుడు విల్లు.

0: బాణండి భయ తమ్ముడా సై మేడు బలను దాదారా
1: అల్లనాడి కత్తి దూసేరా సై అల్లనాడి కత్తి దూసేరా సై అల్లప్పుడు సాముకురా సై అల్లప్పుడు సాముకురా సై కత్తి కనులే తీరు గాంచితే కన్నులకు మెనుగొట్టు కొలిపేరా
0: బాణండి భయ తమ్ముడా సై మేడు బలను దాదానా బాణండి భయ తమ్ముడా సై మేడు బలను దాదానా
1: కుర్రమిట్టి కత్తి పట్టి

అమ్మ ఫలాయని అత్తలు సై, నాన్న ఫలాయని మామలు సై.

0: వీరుడు గడుపున వీరుడే పుడతాడు,
1: పిరిగడు గడుపున పిరిగోడే పుడతాడు.
0: పులి పులే,
1: పిల్లి పిల్లే,
0: ఏనుగు ఏనుగే,
1: ఎలకే ఎలకేనండి.
0: ఇప్పుడు తులసి మొక్క ఉంటుంది
1: అవునండి,
0: తులసి మొక్క యొక్క పూజే వేరు, దాని నియమం వేరు, దాని పద్ధతే వేరు.
1: మా ఇంట్లో దూలదుండగ చెట్టు ఉంది, దాని దురదే వేరు, దాని గీకుడే వేరు, దాని మంటే వేరు, దాని హాయే వేరు.
0: అర్జునుడు వీరుడు కడిక, ఆ వీరుడు కడుపు వీరుడు పుట్టాడు.
1: అవును అబ్బాయి,
0: పిలి విద్యను నేర్చుకున్నాడు. అలాగే మీ అబ్బాయి కూడా,
1: మా అబ్బాయి కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మా అబ్బాయి అన్నింటిలో కూడా స్కూల్లో ఫస్ట్, సైన్స్ లో ఫస్ట్, లెక్కల్లో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్, హిందీలో ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ రా అబ్బాయి.
2: ఏమిటండి, లెక్కల్లో ఫస్ట్, సైన్స్ లో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్,
1: హిందీలో
2: ఫస్ట్,
1: అన్నిట్లో ఫస్ట్?
2: ఒరే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అని ఒకటే చూపిస్తున్నాం. ఏంటంటే
1: 100కి ఒకటే మార్క్ వచ్చేది.
2: అంటే 100కి ఒక మార్క్,
1: ఒకటే మార్క్ వచ్చేది. అంటే అన్నిట్లో కూడా సున్నాలు. ఇలానే నేర్చానని అభిమన్యుడు
0: విలువిద్యలు నేర్చుకున్నారు. పాండవులు ఎంతగానో సంతోషిస్తున్నారు. పాండవుల సుఖ సంతోషాలు చూసినటువంటి దుష్ట శకునికి దుర్యోధనుకి కన్ను కుట్టింది.
1: అయ్యో,
0: ఎలాగైనా సరే పాండవులను ఓడించాలి, పాండవులను నేల తీసి కాలరాయాలని చెప్పి పాండవుల్లో ధర్మరాజునటువంటి ధర్మరాజుని జూదానికి రప్పించి శకుని మాయ పాచికల చేత పాండవుల సర్వస్వం కౌరవులు ఏ విధంగా దోచుకుంటున్నారయ్యా?
1: ఏ విధంగా నాయనా?
0: మించి రోషమును తమ సర్వస్వమును నుంచి పందెముందే అవునమును వంచనతో ఆధార

0: ఈ విధంగా ఆ యొక్క రాజ్యాన్ని అంతా పోగొట్టుకుని 12 ఏళ్ళు అరణ్యవాసం చేసి
1: 12 ఏళ్ళు
0: ఒక్క 7 అజ్ఞాతవాసం కొరకు విరట్నగరం చేరుకుని విరట్ మహారాజు కొలువులో కాలం గడుపుతున్నారు పాండవులు.
1: పాండవులు
0: పంచ పాండవులు అడవిలో పడరాని బాధలు పడుతున్నారు.
1: ఏ విధంగా నాయనా
0: వారికి అమృతానమాడవి తుంపలాయే తందానా దేవనందనా తందానా దేవనందనా పండియుండుటకు పంచ పాండవులకు అడవిలో నాయనా
1: అయ్యో
0: పండియుండుటకు పండు టాకులే పట్టు పరుపులాయే
2: తందానా దేవనందనా తందానా దేవనందనా
0: తరిగేట జంతరిద. ఈ విధంగా పంచ పాండవు తమ సర్వస్వను
1: ఓడిపోయి
0: విరట్నగరం చేరుకుని
1: అవునబ్బాయి
0: విరట్ మహారాజు కొలువులో కాలం గడుపుతున్నారయ్య పాండవులు.
1: అవునండి.
0: ఈ కథ ఎలా ఉండగా ఉత్తర గోగ్రహణములో అర్జునుడు విరట్ మహారాజుకు యుద్ధ సాయం చేసినందుకు గాను తన కుమార్తెను ఉత్తరను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు విరట్ మహారాజు. అంతటా అర్జునుడు ఒప్పుకోక నా అభిమన్యుడు వీరుడు నా కొడుకున్నాడే అభిమన్యుడు
1: అభిమన్యుడు
0: ఆయనకిచ్చి పెళ్లి చేయమన్నాడు. రంగరంగ వైభవపేతంగా మరి ఉత్తరకు అభిమన్యుడికి కళ్యాణం జరుగుతుంది.
1: కళ్యాణం జరిగింది. ఒరే అబ్బాయి కళ్యాణం అంటే మరి నాకు కూడా బాగా కళ్యాణం జరిగింది రా అబ్బాయి.
3: ఏంటంటే మీకు కళ్యాణం జరిగింది?
1: మరి ఏమనుకున్నావు?
3: ఏమిటది
1: నాకు కూడా బాగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగింది
3: అంటే
1: నేను కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను.
3: కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు?
1: మరి ఏంటనుకున్నావు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని? కొత్తగా మా అత్తగారింటికి వెళ్ళాను. కొత్తగా అత్తగారింటికి వెళ్తే కొత్తగా లూడ్ వచ్చానని కొత్త బైక్ కొనిచ్చారు.
3: కొత్త బైక్ కొనిచ్చారు?
1: మరి 2 నెలల్లో మా అత్తగారింటికి వెళ్ళాను.
0: మరో నెలలో వెళ్ళావు?
1: కొత్త బట్టలు కొనిచ్చారు.
0: కొత్త బట్టలు కొనిచ్చారు.
1: 3 నెలల్లో మళ్ళీ మా అత్తగారింటికి వెళ్ళాను.

0: లో కూడా వెళ్ళాం.
1: మరి బంగారు గొలుసు, ఒక ఉంగరం, వాచ్ కొనిచ్చారు,
0: వాచ్ కూడా ఇచ్చారు.
1: మరి మేమంటే 4 నెలలు వెళ్ళిపోయాను.
0: చెప్పి 4 నెలలు కూడా వెళ్ళిపోయావు.
1: అప్పుడు కూడా ఇచ్చారు,
0: బాగానే ఇచ్చారు.
1: మళ్ళీ ఇచ్చారు, ఇచ్చారా అబ్బాయి?
0: ఈసారి ఏమి ఇచ్చారా?
1: పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా?
0: పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారా?
1: మరి ప్రతి నెల అల్లుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి. మరి ఇలాగే జరిగిందా అభిమన్యుడు?
0: ఇలా కాదు, ఆనాడు ఉత్తరకు అభిమన్యుడికి పెళ్లి జరగాలని చెప్పి పెద్దలు శుభమూర్తం నిశ్చయించారు. దేశ దేశాన్ని నలమూల నుండి పెద్ద పెద్ద రాజులు, మరి వీరందరూ ఏ విధంగా వస్తున్నారు?
1: ఏ విధంగా అయినా
0: అయ్యా, పెద్ద పెద్ద రాజులు వచ్చినారా? పెద్ద పెద్ద ధరలు వచ్చినారా? ముద్దు టుంగారాలు నందాన, మునుగోళ్ల కర్రాలు నందాన, అయ్యా కుచ్చుల పాగాలు నందాన, అయ్యా చక్కటి కర్రలు నందాన, పెళ్లి గంధం వారు తెచ్చారు, ఇక పెళ్లి

0: అయ్యా పిరణాలు మోరంగతో నాలు తీర్చిదిద్దినారే రామయ్య. రామ రామ జయ రామ రాఘవ రామ అరుగు రామ జంతరిధా.
1: అయితే సోదర, ఉత్తరను పెళ్లి కుమార్తె చేసి అలంకరించారు.
0: ఉత్తరాదేవి అందచందములు ఆ అభిమన్యుడికి వచ్చి ఇలా చెప్తున్నారు.
2: ఏ విధంగానైనా
0: ఆయన అభిమన్య నీకు అభయ ఉత్తర ఎలా ఉందో తెలుసు?
2: ఎలాగుంది? తారు డబ్బాలో ముంచి తీసిన తొండపిల్లలాగుందా?
0: అలా లేదయ్యా. ఆయమ్మ ఉత్తరమ్మ ఎలా ఉందమ్మా?
2: ఎలాగుంది?
0: అందాల

0: ఈ విధంగా చక్కగా చెనికెత్తులు వచ్చి ఉత్తరాదేవి అందచంద్ర వర్ణించారు.
1: అలాగే ఉత్తరాదేవి చెనికెత్తులు అభిమన్యు వద్దకు వెళ్ళి,
2: వెళ్ళి
1: నాయన అభిమన్యు
2: నాయన
1: పెళ్లి చేసుకుంటున్నావు కదా,
2: అవును
1: ఆ అమ్మాయి ఉత్తర,
2: ఓహో
1: ఆ అమ్మాయి ఎలా ఉంది నీకేమో తెలుసా?
2: నాకు తెలియదు నాయన, నాకు తెలియదు.
1: తెలియదా?
2: ఎలాగుంది
1: అనగాని నునుగు మీసాలు నొక్కున గెరజాలు, కలువరే కుల కళ్ళు కండరాల వళ్ళు,
3: కలువరే కుల కళ్ళు కండరాల కళ్ళు,
1: ఆజాన బాహుండమ్మా దేవా తేజమున పారుండమ్మా, ఆ చెలియరోని చెలుని సొగసు

0: ఇక ఉత్తరకు అభిమన్యుకు కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది?
1: ఏ విధంగా అయినా
0: కంగు మంచు పేర నాలుగు మృగగా
1: మంగళస్నానాలు
0: చేయించినారు
1: తందనా
0: కళ్ళ కాడుగు పెట్టి బుగ్గ చుక్క
1: తందనా
0: పసుపు చెరువు గట్టి కాళ్ళకు పారాణి రాశారు
1: ఓ రామ రాఘవ శ్రీరామ రాఘవ రామయ్య రఘుల సోమ రామయ్య రఘుల సోమ
0: సరిగిట్ట జంతరిధ. ఈ విధంగా ఉత్తరకు అభిమన్యుకి చక్కగా కళ్యాణం జరుగుతున్నది. నిండు రత్నముల ముగ్గులు వేసిన పెళ్లి పీటలందు రామ రామ జయ రామో రామ
1: రామ రఘురా
0: ఉత్తరాభిమన్యులు కూర్చునురి వేద విధుల నుడు మాపురామ
1: రామ రామ జయ రామో రామ రామ రఘురామ
0: సుమల తాంగియా ఉత్తర కంఠమున సుందర వరుడ పూడే
1: రామ రామ జయ రామో రామ రామ రఘురామ.
0: ప్రధ

0: బాసు రాంగులకు పెళ్లి ఆయనంట ప్రమాణందముగా.
1: రామ రామ జయ రాము రామ రామ రామ
0: కళ్ళకాటు కామసన పట్టు పాదాలకు పారా నీ చెక్కిన గొలుసులు చంప సవరాలు ముక్క

0: ఈ విధంగా
1: ఈ కథ ఎలా ఉండగా
0: ఉత్తరకు అభిమానుడుకు ఆనాడు రంగరంగ వైభవపేతగా పెళ్లి జరిగింది
1: జరిగింది ఆ విధంగా.
0: అవునండి,
1: ఆయన ఉత్తరాభిమానుల కళ్యాణం ఆ విధంగా కళ్యాణం జరిగింది. అయితే ఆయన మరి కథ ఎలా ఉండగా
0: అయితే
1: ఓహో
0: పెద్దలంతా కూర్చొని చక్కగా ఆ అభిమానుడిని చక్కగా మరి మంచి చెడ్డలు చెప్పి వారిని అలా ఉంచి అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఈ విధంగా అభిమానుడు కళ్యాణం అయిపోయింది. ఇక పాండవులంతా
1: కూర్చొని
0: ఆలోచిస్తున్నారు మనం ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యాలంటే భోజనం చేయాలి. ఈనాడు ముఖ్యంగా యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాలి. యుద్ధ రంగంలో అడుగు పెట్టి అభిమానులను వధించాలంటే మన శక్తి చాలదు. మనలో మంచి వెనుకాడు కర్ణుడు. కర్ణ, నువ్వు అభిమానుడు యుద్ధం చేస్తుండగా వెళ్ళి అభిమానుడు ధనుసుని రెండు ముక్కలుగా చెయ్యి అని చెప్పేలా అందరూ కూడా పన్నాగం పంది అభిమానుడిని పద్మవ్యూహంలో మరి ఏ విధంగా మరి చంపుతున్నారయ్యా.
2: ఏ విధంగా
0: స్త్రీ

సాగర, శ్రమలు కరములు ఎదురుగా సాగర. పద్మ వ్యూహం అదిగో, పద్మ వ్యూహం అదిగో, పద్మ వ్యూహం అదిగో. అయితేనైనా తామసించి తరసిల్లి కర్ణ దుర్యోధనులు చూసి, తామసించి తరసిల్లి కర్ణ దుర్యోధనులు చూసి, కావుడే కలర చేసి కండ నిప్పుల కొరవసాగి, కండ నిప్పుల కొరవసాగి, రండ రండని కేకలేస్తాడా.

0: తీయధముడే పిక్క ఫలము చూపించాడే
1: భై తమ్ముడా మెడుబడాను దాదా.
2: ఈ విధంగా
3: ఓహో
2: చండ ప్రచండ తేజముతో అభిమన్యుడు మరి ఎంతగానో యుద్ధం చేస్తున్నాడు.
3: అవునండి,
2: అభిమన్యుడి దాటికి కౌరులందరూ కూడా పరుగులు తీసి పందాలు పెడుతున్నారు. అది చూశారు దుష్ట దుర్యోధనుడు చూసి. ఇక అభిమన్యుడు ధర్మయుద్ధంలో మనం ఏం చేయలేము, అధర్మ యుద్ధము చేయాలి. మళ్ళీ మంచి వెనుకాడు కర్ణుడు. కర్ణుని పిలిపించి, నాయన కర్ణ, అభిమన్యుడు యుద్ధం చేస్తున్నావు, నువ్వు వెళ్ళి అభిమన్యుడు ధనస్సు రెండు ముక్కలుగా చెయ్యి, ఆ తర్వాత అంతా కూడా కథను మేము నడిపిస్తామని చెప్పగా ఆ యొక్క విల్లును విరిగిపోయింది ఆ యొక్క అభిమానుడికి. చేయుతం లేక పక్కనే ఉంటుంది చక్రాన్ని తీసి ఆ కౌరవ వద్దకు ఏ విధంగా
1: వెళుతున్నాడు.
2: సర్వణ చక్రం తీసి తండ్రిపై తారసిల్లినాడా.

0: గమనిస్తున్న ఉంటి అభిమానుడు రథసారు సుమంత్రుడు గమనించాడు. గమనించి అభిమానుడితో అలా అంటున్నాడు,
1: ఏ విధంగా
0: అభిమయ్య కారు మేఘ

0: సూర్యకిరణాలు తేజస్సు శూన్యమాయే, అలరసక ధ్వజముపై గ్రద్దవాలే నిన్ను రక్షింప బ్రహ్మకే భారమాయే. నాయన
1: అభిమన్యుం,
0: మనకి యుద్ధము చాలదు, ఎందుకంటే అన్నీ కూడా మనకి అపశకునాలే ఉన్నాయి, కనుక మనం వెనుతిరిగి వెళ్ళిపోదాం అంటున్నాడు అభిమన్యుడు. యుద్ధరంగంలో ఆ యొక్క పద్మ వ్యూహములోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ యొక్క అభిమన్యుడు చూసి చక్కగా ఈ విధంగా అంటున్నాడు.
1: ఏ విధంగా?
0: బాలక నిన్ను చూడక జాలి పుట్టే, కాంత కౌగిలి కాదు కథన భూమి, విజయము సాధించుకును బాలక. బావును కాదే నీ పాడి ఏమ కాడు నన్నాడా బాబు.

0: ముక్కలు చేసరాసై, కమ్ములు పొడపడి చేసరాసై, తెల్ల సైన్యము చంపెరాసై, రంగభంగము చంపెరాసై, పద్మవ్యూహమున అభిమానుడు చందరవందరు చేస్తున్నారు. ఈ విధంగా పదుగురు ఒక్కటై ఆ యొక్క అభిమనుని ఏ విధంగా పొడిచి చంపుతున్నారు.
1: ఏ విధంగా అయ్యా?
0: కర్ణుడు వెంటి నిద్రుంచరాసై, కర్ణుడు వెంటి నిద్రుంచరాసై, గురుపుడు గుర్రమును గూర్చరాసై, గురుపుత్రుండు శకునియు, గురుపుత్రుండు శకునియు, బహుశరములతో పొడిచారే, బహుశరములతో పొడిచారా, బహుశరములతో పొడిచారా. ఈ విధంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించాడన్న వార్త తెలిసినటువంటి ఉత్తరైనటువంటి ఆ యొక్క తల్లి భార్య కూడా అభిమన్యుడు చూచి ఇలా ఏడుస్తున్నారు.
1: ఏ విధంగా అయ్యా?
0: అయ్యో కొడుక పోయితివా, నన్ను అన్యాయము చేసి, అయ్యయ్యో ఆరణ్యచి చుర్ర

0: అయితే నాయన ఈ విధంగా అభిమన్యుడి చరిత్ర ఇలా సమర్ప్రయత్నం అయ్యి అభిమన్యుడు పద్మవిభూషణ మరణించాడయ్యా.
1: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర అనే బుర్రకథ శ్రీ వై రాజువారి బృందం నుంచి విన్నారు. వంతలు శ్రీ వై శ్రీనివాసరావు, శ్రీ ఎం రవిబాబు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వేవ్పై తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 kHz పై ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్ల అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నేలమిలో సమయం 5 గంటలు దాటి సరిగ్గా 18 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం. యువవాణి యువజనుల కార్యక్రమం.

ప్రతి సాయం 5 గంటలకు యువతను ఎంతగానో అలరిస్తున్న కార్యక్రమం యువభాని. యువతనంగానే కష్టించే మనస్తత్వం, భవిష్యత్తుపై ఆశలు, అంటే ఫ్యూచర్ అనేది ఒక దేశ భవిష్యత్ అనేది ఆ యువతపై ఆధారపడి ఉంటుందని అంటూ ఉంటారు. మరి అలాంటి యువత చదువు పూర్తయిన తర్వాత ఒక జీవితంలోకి అడుగుపెట్టాలంటే, అంటే వాళ్ళు ఏం చేయాలన్నా ఒక ఆదాయ మార్గం ఉండాలి. మరి ఆదాయ మార్గం ఎలా వస్తుందంటే, వారు చదువుకున్న చదువును బట్టి కంపెనీల్లోనో లేకపోతే ప్రభుత్వ కొలువుల్లోనో లేకపోతే మరో రకంగానో వారి అభిరుచిని బట్టి వారు ఉపాధిని వెతుక్కుంటూ ఉంటారు. ఆ ఎదుర్కొన్న ఉపాధితో వాళ్ళ జీవితానికి చక్కటి బాటలు వేసుకుని వారిని నమ్ముకున్న వాళ్ళకు కూడా భరోసా కల్పిస్తుంటారు. ఇది ఒక పక్క.

మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఒకరి దగ్గర పనిచేయటం ఇష్టం లేక, అంటే పనిచేయటం ఇష్టం లేక అని కాదు కానీ వారి ఆలోచనలను, జ్ఞానాన్ని, అభిరుచుల్ని, ఆశయాల్ని తమ కోసం వెచ్చించి, అంటే ఏదైతే వీళ్ళకు ఉన్నాయో, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ యొక్క జ్ఞానాన్ని కానీ, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ, వీళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, వీళ్ళ యొక్క టైం కానీ అంతా వాళ్ళ కోసమే వెచ్చించి మరొక 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతుంటారు. వీరినే స్వయం ఉపాధి కల్పించే యువతగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాళ మనం స్వయం ఉపాధి యువత పాత్రపై ఇవాళ యువజనుల కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అయితే ముందుగా పట్టుదలతో అనే ఈ పాట సంబరం చిత్త నుంచి వినండి.

స్వయం ఉపాధి యువత పాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఇంతకీ ఏంటి స్వయం ఉపాధి అంటే? ఇంతకుముందు మనం కాస్త చెప్పుకున్నాం ఏమిటి స్వయం ఉపాధి అంటే. ఇతరుల వద్ద అంటే తనకంటూ ఒక బాస్ లేకుండా తన జ్ఞానం, తన నైపుణ్యం, ఇంకా చెప్పాలంటే తన పెట్టుబడి, ఇంకా తన శ్రమ, వీటి ఆధారంగా

తనకు తానే ఒక వృత్తిని లేదా వ్యాపారాన్ని ప్రారంభించి దాని ద్వారా సంపాదన పొందటాన్ని స్వయం ఉపాధి అని మనం అంటుంటాం. ఈ స్వయం ఉపాధి ఎలా అయినా ఉండొచ్చు, అంటే ఒక చిన్న కిరాణా కొట్టే కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్కే కావచ్చు, వ్యవసాయం కావచ్చు. ఈ మధ్యకాలంలో యువత కూడా పాడి పరిశ్రమ లాంటివి దాంట్లో ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్, ఆన్లైన్ సేవలు, హస్తకళలు, చిన్న ఇటంటే మనకి నచ్చిన రంగంలో ఏదైతే మనల్ని ఆకర్షిస్తుందో దాని ద్వారా మన ఉపాధిని ఎత్తుక్కుంటూ 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దాన్ని స్వయం ఉపాధి. మరి ఇంతకీ స్వయం ఉపాధి వల్ల యువతకి ఏం లాభం కలుగుతుంది? నిజం చెప్పాలంటే ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయటం వల్ల ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుంది. అంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉద్యోగాలు అందరూ పొందడం అనేది సాధ్యం కాదు. అలాంటప్పుడు మనకున్న ఇన్నోవేటివ్ థింగ్స్ని బట్టి, మనకున్న వనరులు బట్టి ఈ స్వయం ఉపాధిని మనం ఎంచుకుంటే, అంటే యువత ప్రధానంగా ఎంచుకుంటే, అవకాశం ఉన్న వాళ్ళు ఎంచుకుంటే వెళ్తే నిరుద్యోగం తగ్గించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఒక ఆర్థిక స్వావలంబన అనేది ఏర్పడుతుంది. తనకు తానుగా తనకు ఎదుగుతూ ఇతరులను ఎదిగేలా అవకాశం కల్పించడం. అంటే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే తనతో పాటు మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ముఖ్యంగా ఈ యువత ఇలా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుందంటే, స్థానికంగా ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం పాడి పరిశ్రమ అని, చాలామంది ఏం చేస్తారు ఉద్యోగ అవకాశాల కోసం నగరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఈ స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఇవాళ పాల వినియోగం దాదాపుగా ఎక్కువైంది అని చెప్పాలి. మరి పాల వినియోగానికి సరిపడా పశువులు మేపేవాళ్ళే వాళ్ళు చాలామంది తగ్గారు. మరి ఆ వినియోగానికి తగ్గట్టు డిమాండ్ సప్లై ఉండాలి కదా. మరి వినియోగం పెరిగిపోయింది, డిమాండ్ ఉంది, దానికి తగ్గ సప్లై లేదు. యువత కొంతమంది గ్రామీణ ప్రాంత రైతులతో కలిసి ఒక స్వయం ఉపాధిగా డైరీ ఫామ్ ప్రారంభించి దాంట్లో కూడా విజయాలు సాధించి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యువ రైతులను కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా డైరీ ఫామ్స్ కానీ, డైరీ ఫామ్స్తో పాటు కోళ్ల ఫారమ్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే జీవాలకు సంబంధించిన ఫామ్స్లో కూడా స్వయం ఉపాధి రంగంలో ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఈ స్వయం ఉపాధి తీసుకున్నారో వాళ్ళని చూసి యువత ప్రేరణ పొందే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో మరికొంత, అంటే వెంటనే ఉద్యోగం రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒకటి చేయొచ్చు, మనం ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తే మనకంటూ అవకాశాలు వస్తాయని మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మనం పిల్ల చెమ్మ దర్శత్తు నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విందాం.

యుబవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం స్వయం ఉపాధి యువత పాత్ర గురించి. మరి కాలం వేగంగా పరిగెడుతుంది, ఆ కాలంతో పాటు అన్నీ మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతికతలో మునుపెడని చూడనంత విప్లవాత్మకమైన మార్పులు ఈ 5-6 సంవత్సరాల్లో మనం ఎన్నో చూసాం. ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకున్న యువత విస్తృతమైన అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ముఖ్యంగా కంటెంట్ క్రియేషన్ కానివ్వండి, ఈ కామర్స్ కానివ్వండి, యాప్ డెవలప్మెంట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, స్టార్టప్లు, వీటి ద్వారా యువత చక్కటి స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ రంగంలో మంచి అవకాశాలను కూడా సృష్టించుకుని ఎన్నో ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్న యువతను మనం చాలామంది చూస్తున్నాం. ఏంటంటే దీనికంతటికి కారణం ఏదో అంటే మనం ఏం చేసినా 10 మందికి ఉపయోగపడాలనే దృక్పథం ఉన్న కొంతమంది ఉంటారు. సమాజానికి ఒక సింబల్గా నిలబడాలనే యువతను కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే చక్కటి ఆత్మవిశ్వాసానికి తోడు మనకున్న స్కిల్స్, మనం పెట్టే టైము, వీటన్నిటినీ మనం సరైన సక్రమంలో పెడుతున్నప్పుడు మనకి విజయాలు ఒకదాని వెంట ఒకటి, అంటే ఒకే రోజులో మనం ఏమీ సాధించలేం అని యువత గ్రహించుకోవాలి. ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలోపు అనుకున్నది అనుకున్నట్లుగా పోస్ట్పోన్మెంట్ చేయకుండా చేస్తూ ఉంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అంటే ఇక్కడ యువతకి స్వయం ఉపాధి అనే ఆలోచన కలగడంతో పాటు ఆ స్వయం ఉపాధిలో విజయం సాధించాలంటే డెడికేషన్ కూడా ముఖ్యమైనది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. ఆత్మవిశ్వాసంతో కూడిన ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి మనం ఎంచుకున్న రంగంలో ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ముందుకు పోవచ్చు అన్నమాట.

అవును మరి, చరిత్రలో మనకంటూ ఒక పేరు ఉండాలంటే మన చేతల్లో ఇవాళ చేసి చూపించాలి. సరే, మన చేతల్లో చేద్దామని అనుకునేలోపు మనకి కొన్ని కష్టాలు వస్తుంటాయి. మన ఆలోచనలు బాగుంటాయి, మన విధానం బాగుంటుంది, అది సమాజానికి కొత్తది అవుతుంది, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండొచ్చు. మరి అలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ మనకి ఆర్థిక వనరులు లేవు. ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల నిరాశ చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇవాళ ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాల ద్వారా, ఇంకా డిజిటల్ స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా యువతకి ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇంకా శిక్షణ ఇస్తూ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తుంది. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు సమాజం మారింది, టెక్నాలజీ మారే కొద్దీ అవకాశాలు మన చేతి వేళ్ల వద్దకే వచ్చేస్తున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిని ఒక ఆలోచన ఉంటే చాలు, ప్రతి నైపుణ్యం ఇవాళ ఒక ఆదాయ మార్గంగా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. స్వయం ఉపాధి. ఒకరి దగ్గర జీవితానికి పనిచేయడంలో, మన్నించాలి, జీతానికి పనిచేయడంలో వచ్చే భద్రత కన్నా స్వయం ఉపాధిలో మన కళల కోసం కష్టపడంలో వచ్చే తృప్తి చాలా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, మనం కష్టపడితే మనకి చాలా తృప్తిగా ఉంటుంది. రేపటి రోజున మన వ్యాపారం పెరిగి మరొక నలుగురికి పని కల్పిస్తే ఆ ఇచ్చే చేతికి ఉండే గౌరవం వేరు. మనం వేరొకరి దగ్గర సంపాదించి మరొకరికి హెల్ప్ చేయడంలో ఉన్న అనుభవం వేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ల కోసం అని లేకపోతే ఇంటర్వ్యూల కోసం అని ఎక్కువ కాలం వేచి ఉండకుండా అవకాశం ఉన్నప్పుడే మనం డిఫరెంట్గా ఆలోచించి, అంటే మనకున్న నైపుణ్యాలను పదునుపెట్టి మనం దాన్ని, అంటే ఈ సమాజంలో మనం ఏం ఆశిస్తున్నాం, ఈ సమాజానికి మనం ఇవ్వాలనుకుంటున్నాం అనే కోణంలో ఆలోచించి స్వయం ఉపాధి వైపు ధైర్యంగా అడుగులు వేస్తే బాగుంటుంది. అంటే ఉద్యోగార్థిగా కాదు, ఉద్యోగదాతగా మారితే ఆ యువత ఆ దేశానికి ఎంతో గొప్ప వనరు అని చెప్తూ ఉంటారు చాలామంది గొప్ప నైపుణ్యం సంపాదించిన వ్యాపారవేత్తలు. మరి ఇవాళ యువాని యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ సెలవు తీసుకుందాం ఈ పాట వింటూ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:30. సంధ్యారాగాలు, చిత్రగీతాలు వింటారు. ముందుగా నీకోసం చిత్రం నుంచి మనో కేఎస్ చిత్ర పాడిన పాట. గీత రచన సాహితీ సాయి శ్రీహర్ష, ఇంకా సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సంధ్యారాగాలు వింటున్నారు. తర్వాత సీను చిత్రం నుంచి

తర్వాత తమ్ముడు చిత్రించి రమణ గోగుల బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం రమణ గోగుల.

Doesn't she just love me? Just love me. తర్వాత యువరాజు చిత్రం నుంచి రమణ గోగల సంగీత సాధ్యంలో వేటూరి గీతం విందాం.

సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. చివరిగా కలిసిందాం రా చిత్రం నుంచి హరిచరణ్ సుజాత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలతో శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు విందాం.
1: ఉద్యోగ వార్తలు. ప్రభుత్వ రంగ సంస్థకి చెందిన గుడ్గాంలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో రెగ్యులర్ పద్ధతిలో వివిధ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు జీడీఎంలో ఒక ఖాళీ, అలాగే అసిస్టెంట్ మేనేజర్లో 11, మొత్తం 12 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. ఇందులో ఉన్న విభాగాలు ఇంజనీరింగ్, బిల్డింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్, బీఐఎం ఎక్స్పర్ట్, అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, హాస్పిటల్ ఎక్స్పర్ట్, ఆర్కిటెక్ట్, బిల్డింగ్ ఎక్స్పర్ట్, మెట్రో రైల్ ఎక్స్పర్ట్. ఈ విభాగాల్లో ఖాళీలున్నాయి. కావలసిన అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు డీజీఎం పోస్టులకు 70,000 రూపాయల నుండి 2,00,000 వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 40,000 రూపాయల నుండి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 32 నుండి 41 ఏళ్లకు మించరాదు. ఎంపికను రాత పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీలకైతే 600 రూపాయలు, డబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు 300 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 30, 2026. మరొక ప్రకటన: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఖాళీల వివరాలు గ్రామీణ డాక్ సేవ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్, అలాగే మాస్టర్ లేదా డాక్ సేవక్ ఈ విభాగాల్లో ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్లు సడలింపు ఉంటుంది, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకైతే 10 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు బీపీఎం పోస్టులకైతే 12,000 రూపాయల నుండి 29,380 రూపాయల వరకు ఉంటుంది. ఏబీపీఎం లేదా డాక్ సేవక్ పోస్టులకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఎంపికను అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కుల ప్రకారం నియామకం జరుగుతుంది. అలాగే ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ లేదంటే పోస్టు ద్వారా అందుతుంది. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులకైతే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిల్స్కు దరఖాస్తులు పంపిస్తే ఆ దరఖాస్తులు రద్దు చేయబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 19 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కావాలనుకున్నవారు https://indiapost.gov.in/gds-online-engagement ఈ వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారిని చేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్. 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాల్లో తేమ 93%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 33.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 27.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాల్లో తేమ 93%. 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం మబ్బులతో కూడుకుని ఉండి పూర్తిగా మబ్బులతో కూడుకుని 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే అవకాశం రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. వాతావరణ సమాచారం అన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ సూచన. ఉత్తరాంధ్ర తీరం ఇంకా యానం తీరాల్లో తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి. గాలి వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రేపు మత్స్యకారులు ఉత్తరాంధ్ర తీరం యానం తీరాల్లో చేపలు పెట్టవలదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్ తీరం, ఒడిశా తీరం, ఇంకా వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లోనూ తీరం నుంచి తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో ఈరోజు రేపు సముద్రంలో చేపలు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ హెచ్చరిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. హ్యాపీ చిత్ర నుంచి కార్తీక్ పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: టోటల్ హౌసెస్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లర ఉంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మీద ఏఏ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు.

0: తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్ట్రం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయం అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా, ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా, ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు, మదర్ శాంక్షన్ల కింద 9,687 కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిరిస రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

0: ఉంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పారిస్ నగరే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనం సంబోధితవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైజ్ఞానికతథ్యానాం ఉపయోగే పారదర్శితాయాః సత్యనిష్ఠాయాశ్చ ఆవశ్యకతామపి ప్రాధాన్యేన అసౌ ప్రాస్తౌత్. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః లోకహితైషిణా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సంజాతా మంత్రణా. అత్రావసరే స్వాస్థ్యరక్షాయాం గ్రామీణాభివృద్ధౌ యువమహిళా సశక్తీకరణే చ సహభాగితాయై జాతః విచార వినిమయః. మాతృశిశు కళ్యాణ క్షేత్రే అథ అసంచారీ రోగాణాం నియంత్రణే భారతస్య అభూతపూర్వ స్వాస్థ్యోపలబ్ధిః భూరిశః ప్రాశంసయత్ విశ్వ స్వాస్థ్య సంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధ్నోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ. అద్య ఒడిశా రాజ్యే తీవ్రాత్ అతితీవ్ర వృష్ట్యై ఋతు విజ్ఞాన విభాగేన రక్త సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ మహిళా ఏషియా చషక ప్రతియోగితాయాః ఉపాంత్యచక్రె భారతీయ దళం దుబై నగరె అద్య సాయం బాంగ్లాదేశ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉద్ఘోషితం యత్ భారతం అంతారాష్ట్రీయ విధేహే సంవాదస్య బహుపక్షీయ సహయోగస్య చ ఆధారేణ సురక్షితస్య శాంతిపూర్ణస్య శాశ్వతస్య చ అంతరిక్షమండలస్య దృఢం సమర్థనం విధత్తే. అసౌ అవోచత్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శీ సత్యనిష్ఠతయా సమగ్రలోక కళ్యాణాయ వినియుక్తాని భవేయుః. ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య పారిస్ నగరే ఆయోజితే అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనే ఆభాసీయ మాధ్యమేన సంబోధయన్ ఏతత్ ప్రతిపాదితవాన్.
2: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
1: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అంతరిక్షకక్షాసు సమ్మర్దవృద్ధ్యా సహ సంఘర్షస్థానే సహయోగ అల్పకాలిక లాభానాం స్థానే శాశ్వతత బహిష్కరణస్థానే చ సమావేశిత ఏవ ప్రాథమ్యం భజేరన్.
2: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్. టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more

0: పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
1: శ్రీమోదినా స్పష్టీకృతం యత్ భారతస్య అంతరిక్షయాత్ర అస్యైవ తత్వజ్ఞానస్య ప్రతీకభూతా వర్తతే. శతాబ్దేభ్యః అంతరిక్షమస్మాకం కల్పనాం ప్రేరయతి స్మ. అద్య చ తత్ జలవాయు సదస్యాదిభ్యః ఆరభ్య సాగరాన్ జనసముదాయాశ్చ యావత్ పృథివ్యాం మానవ జీవనం పరిష్కరోతి. భారతస్య అంతరిక్ష ఉపలబ్ధిః ప్రతిపాదయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ చంద్రయాన తృతీయాభియానేన భారతం చంద్రస్య దక్షిణధ్రువ సమీపే అవతరణం కుర్వాణం విశ్వస్య ప్రథమం రాష్ట్రం అభవత్. ఆదిత్య ఎల్ ప్రథమాభియానం చ సూర్యస్య రహస్యాని ఉద్ఘాటయతి. గతవర్షే ఏకః భారతీయ అంతారాష్ట్రీయ అంతరిక్షస్థానకం గతవాన్. సహ అగ్రే అవోచత్ యత్ భారతస్య లక్ష్యం పంచత్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ భారతీయ అంతరిక్షస్థానకస్య ప్రతిష్టాపనం చత్వారింశదుత్తర ద్విసహస్రతమవర్షం యావచ్చ చంద్రమసి భారతీయస్య ప్రేషణమితి వర్తతే. అస్య లాభశ్చ సమగ్రాం మానవజాతిం ప్రాప్నుయాత్ ఇతి భారతస్య మార్గదర్శక సిద్ధాంతః. ఇస్రో సంస్థాయాః భూమికాం ప్రశంసన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ స్వకీయయా కార్యదక్షతయా మితవ్యై అభియానైశ్చ ఇస్రో సంస్థయా వైశ్విక ప్రశంసా అర్జితా. అస్యాః తంత్రజ్ఞానం కృషకాణాం ధీవరాణాం ఋతుపూర్వానుమానస్య ఆపత్ప్రబంధనస్య నౌవహనస్య చ సేవాం కరోతి. అద్యావధి పర్యంతం చతుస్త్రింశత్ దేశానాం 30,000+ ఉపగ్రహాః భారతీయ ప్రక్షేపణయానైః అంతరిక్షం ప్రేషితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదిల్ల్యాం విశ్రుతేన ఇస్మాయిలీ సముదాయస్య 50తమేన ఇమాం ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సౌహార్దపూర్ణాం మంత్రణాం అకరోత్. సామాజిక సంచార పటలీయ సందేశే ప్రధానమంత్రిణా మోదినా దివంగతః ఆగాఖాన్ చతుర్థః వికాసక్షేత్రే తస్య చిరస్థాయి యోగదానం సస్నేహం సంస్మృతం. ప్రధానమంత్రిణా నిరూపితం యత్ తాభ్యాం స్వాస్థ్యరక్షాయాం కృషౌ గ్రామీణాభివృద్ధౌ అథ చ యువమహిళా సశక్తీకరణే ఆగాఖాన్ వికాస్తంత్రేణ సహ భారతస్య సహభాగితాం సుదృఢీకర్తుం సంభావ్య ఉపాయేషు చర్చా విహితా. అపరత్ర విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరోపి ప్రఖ్యాతం లోకహితైషిణం అమిలత్. ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమః అస్య మాసస్య 15 యావత్ భారతయాత్రాయాం స్థాస్యతి. శనివాసరాదారభ్యమాణస్య ద్విదివసీయస్య బ్రిక్స్ శిఖరసమ్మేళనస్య పూర్వసిద్ధతాయాః అంగత్వేన సురక్షాచింతాం వీక్ష్య దిల్లీయారక్షిదళేన అద్య రాష్ట్రీయ రాజధాన్యాం సోమవాసరం యావత్ డ్రోన్స్ ఇత్యేతేషాం అథ చ అన్యేషాం లఘు వాయవ్య మంచానాం సంచాలనే పూర్ణ ప్రతిబంధః స్థాపితః. దిల్లీ ఆరక్షి ఆయుక్తః అనురాగ కుమారః శిఖర సమ్మేళనస్య సురక్షా వ్యవస్థాయాః సుదృఢీకరణార్థం ఏతం నిషేధా దేశం ప్రఖ్యాపితవాన్. ఆరక్షిదళేన స్పష్టీకృతం యత్ గుప్తసూచనాధారేణ ఏషః నిర్ణయః గృహీతః. గుప్తసూచనానుసారం సమాజకంటకాః ఆతంకవాదీసమూహాః వా అవసరేస్మిన్ జనసురక్షాయాః అతివిశిష్టవ్యక్తీనాం మహత్వపూర్ణసర్వకార్యప్రతిష్టానానాంచ కృతే సంకటం ఉత్పాదయితుం ఏతాదృశానాం వ్యోమమంచానాం దురుపయోగం కర్తుం శక్నువంతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజాన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విశ్వస్వాస్థ్యసంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధ్నోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ కేంద్రీయస్వాస్థ్యమంత్రిణం జేపీ నడ్డా మహోదయమద్య అమిలత్. ఏతత్ మేళనం తెమోర్ లెస్తే దేశే ఆయోజితాయాః విశ్వస్వాస్థ్యసంఘటనస్య దక్షిణపూర్వ ఏషియా క్షేత్రీయ సమిత్యాః 81వ సత్రావసరే సంజాతం. అవసరేస్మిన్ డాక్టర్ టెడ్రోస్ ఇత్యమునా స్వాస్థ్యక్షేత్రే విశేషతః మాతృశిశుకళ్యాణదిశి అథ చ అసంచారిరోగాణాం విరుద్ధం సంచాలితే అభియానే భారతస్య ఉల్లేఖనీయ ఉపలబ్ధినాం కృతే శ్రీనడ్డాయ అభినందనాని వ్యాహృతాని. WHO ప్రముఖేణ నిరూపితం యత్ భారతే 60,000+ సంఖ్యకైః ఆయుష్మాన్

0: ఆరోగ్య మందిరైః జనసామాన్యస్య సమీపం ఉచ్చ రక్తచాపస్య మధుమేహస్య సామాన్య కర్కరోగాణాం చ ప్రారంభిక పరీక్షణానాం వ్యవస్థా ప్రాపితా. సహైవ అగ్రిమ ఉపచారార్థం సుగమ ప్రేషణ మార్గాః కల్పితాః. కేంద్రీయ కృషి కృషక కళ్యాణ మంత్రి శ్రీ శివరాజ సింగ్ చౌహానః మలేషియా తెమోర్ లెస్తే మ్యాన్మార్ దేశానాం స్వసమకక్షీయైః సహ ఉచ్చస్తరీయోపవేశనం అకరోత్. ఏతాః మంత్రణాః హ్యః నవదిల్ల్యాం సమనుష్ఠితాయాః కృషి వానికీ విషయిణ్యాః నవం ఆసియాన్ భారత మంత్రిస్తరీయ సంగోష్ఠ్యాః అవసరే సంపన్నాః. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య ఒడిషా రాజ్యే క్వచిత్ అతితీవ్ర వృష్టేః క్వచిచ్చ అతితీవ్రతర వృష్టేః రక్తవర్ణీయా సంచేతనా ప్రఖ్యాపితా. మహిళానాం క్రికెట్ క్రీడాయాం ఏషియా చషక స్పర్ధాయాః ఉపాంత్యచక్రే అద్య దుబై నగరే భారతస్య బాంగ్లాదేశ్ దళేన సహ ప్రతిస్పర్ధా భవిష్యతి. ఇయం ప్రతిస్పర్ధా భారతీయ మానక సమయానుసారం రాత్రౌ అష్టవాదనే సమారప్స్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు వింటారు. ముందుగా

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: సాయం సమీర్ వింటున్నారు ఫిట్నెస్ మంత్రం. మరి ఇవాళ ఈ ఫిట్నెస్ మంత్రాలు మనం 30 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అంటే ఆహారపరంగా వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా అవసరం. హార్మోన్లో హెచ్చుతగ్గులు ఈ సమయంలో తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలన్నా, పేగుల ఆరోగ్యం బేసిక్గా ఉండాలన్నా, శక్తి సన్నగిల్లకుండా ఉండాలన్నా 30 ఏళ్ళ నుంచి కొన్ని ప్రత్యేకమైన పోషకాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవ్వకుండా ఉండడం కోసం ఏవకాడో, వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు, ఇంకా బాదం, ఉసిరి వంటివి తరచూ తింటుండాలి. వీటి వలన ఏమిటంటే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో చేరుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, ఇంకా ఖనిజ లవణాలు శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని స్థిరంగా ఉంచడంతో పాటు హార్మోన్ బ్యాలెన్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే పేగుల ఆరోగ్యం, అంటే మంచి బ్యాక్టీరియా వృద్ధి ఎప్పుడు చెందుతుంది, పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చెడవర దుంపలు కానీ, లేకపోతే యాపిల్, శనగలు, పెరుగు, కివి, నట్స్ వంటివి తింటూ ఉండాలి. వీటిలో పీచు సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి పులిసిన పదార్థాలతో పేగులోని మైక్రోబయం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎముకల ఆరోగ్యం కూడా ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ఏం చేయాలంటే ముఖ్యంగా రాగి, పెరుగు, మెంతులు, ఆకుకూరలు, బ్రకోలీ, నువ్వులు, నారింజ తరచూ తింటూ ఉండాలి. వీటిలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. అదేవిధంగా విటమిన్ కే, ఇంకా మెగ్నీషియంలు ఎముకల్ని బాగా బలపరుస్తాయి కాబట్టి వాటి మీద దృష్టి పెడుతూ ఉండాలి. ఇంకేం చేయాలి, తక్షణ శక్తి అనేది చాలా చాలా అవసరం. ఇందులో ఈ సమయంలో ఇంటి పనులు కానివ్వండి, ఇంకా వేరే వేరే కారణాల రీతి కానివ్వండి, వీరు కొంత శక్తిని కోల్పోతూ ఉంటారు. మరి ఇన్స్టెంట్ శక్తి కావాలంటే అరటిపండ్లు, పొచ్చ, స్ట్రాబెర్రీస్, పుట్టగొడుగులు, రాజ్మా, కొబ్బరి నీళ్లు కాబట్టి తరచూ తాగుతూ ఉండాలి. అదేవిధంగా పిండి పదార్థం, ఎలక్ట్రోలైట్లు, ప్రోటీన్, సూక్ష్మ పోషకాలు కూడా తరచూ వినియోగిస్తూ ఉండాలి. ఇక శక్తి క్షీణించి పోకుండా రోజంతా నిలకడగా కొనసాగడానికి ఇవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి వీటి మీద కొంచెం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అరటిపళ్ళు అనగానే చాలామంది చాలా ఇప్పుడు తిందామా తర్వాత తిందా, పోస్ట్పోన్మెంట్ అని పడుతుంది. పళ్ళ విషయంలో పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. ఆహారంలో ఇవి ఖచ్చితంగా భాగం చేసుకుంటేనే చాలా మంచిది అనేది నిపుణులు చెబుతున్న విషయం. ఇంకా అదేవిధంగా ప్రోటీన్ అనేది మనకు తెలుసు, సాధారణంగా గొడ్డలో

పన్నీ కోడిగుడ్ల ప్రోటీన్ దొరుకుతుందని. కోడిగుడ్లు తినే వాళ్ళు పన్నీరు, ఇక అదేవిధంగా పెరుగు, పప్పు, రాజ్మా, శనగలు అనేవి మనకు ఎలాగో దొరుకుతుంటాయి. దాని అవసరాన్ని బట్టి చాలా ఒక చక్కగా నమిలి తినటం వల్ల మనకి ప్రోటీన్ లోపం కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్లో కండర పుష్టికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి పరిపూర్ణమైన ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు భోజనంలో సరిపడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్న ఇవన్నీ ఉంటే మరి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఈ 30 ధరపడిన తర్వాత కూడా ఎటువంటి అలసట లేకుండా మన పనులను సక్రమంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఉంటుంది, రోజువారీ వ్యవహారాలను చక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఇవాళ సాయంత్రం మేరలో ఫిట్నెస్ మంత్రాలు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒక పాట విని తర్వాత అంశానికి వెళ్దాం.

0: సాయం సమీర్ వింటున్నారు. ఇప్పుడు వికాసంలో ఇవాళ అంశం గురించి మాట్లాడడానికి శ్రీమతి జి నందినీదేవి సిద్ధంగా ఉన్నారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన పథకం గురించి తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన అనేది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక భద్రతా పెన్షన్ పథకం. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో పనిచేసేవారికి, అలాగే వృద్ధాప్యంలో క్రమమైన ఆదాయం ఉండేలా చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. అటల్ పెన్షన్ యోజనలో చేరిన వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు తర్వాత హామీతో కూడిన కనీస నెలవారీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో 1,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఎంపికలు ఉంటాయి. పెన్షన్ వివరాలు అనుగుణంగా వ్యక్తి వయస్సు, అలాగే ఎంచుకున్న పెన్షన్ బట్టి నిర్ణయించిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. చందాను నెలవారీగా, త్రైమాసికంగా లేదా అర్ధవార్షికంగా చెల్లించే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు నిండిన వారు అర్హులే, కానీ పన్ను చెల్లింపుదారులకి ఈ అవకాశం లేదు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని జీవితాంతం పొందుతారు. ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ కొనసాగుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో చందాదారుతో పాటు జీవిత భాగస్వామి అంటే ఇద్దరూ కూడా మరణిస్తే పథకం నిబంధనల ప్రకారం నామినీకి పెన్షన్ సంపద అందుతుంది. కాబట్టి కేవలం ఇది వ్యక్తికి మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ఒక విధమైన ఆర్థిక భద్రతను కల్పించే పథకం. వృద్ధాప్యంలో ఇతరులపై ఆర్థికంగా ఆధారపడకుండా ఉండాలంటే పనిచేసే వయసులోనే చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేసుకోవడం ఎంతో ముఖ్యం. అటల్ పెన్షన్ యోజన అనేది కార్మికులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి సామాజిక భద్రతా పథకంగా నిలుస్తోంది. పెన్షన్ అనేది కేవలం వృద్ధాప్యంలో వచ్చే డబ్బు కాదు, అది వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో, ఆర్థిక స్వావలంబనతో జీవించడానికి ఒక భరోసా. కాబట్టి అర్హత ఉన్నవారు తమ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ను సంప్రదించి అటల్ పెన్షన్ యోజన గురించి పూర్తి వివరాలు తెలుసుకుని తమకు ఏ పెన్షన్ అమలవుతుందో పరిశీలించుకోవచ్చు. దేశంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడమే అటల్ పెన్షన్ యోజన లక్ష్యం.
0: అటల్ పెన్షన్ యోజన వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీర్ వింటున్నారు. ఇప్పుడు 1వ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట విందాం.

0: సాయం సమీర్ వింటున్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మనకి చిన్నతనంలో కాకికి సంబంధించిన కథ ఒకటి ఏదో ఒక రూపంలో ఎక్కడొక చోట వినే ఉంటాం, మనం కూడా కొంతమందికి చెప్పే ఉంటాం. చాలామందికి గుర్తొచ్చేసింది ఏంటి ఆ కాకి కదంటే, ఒకసారి కాకికి బాగా దాహం వేసిందన్నమాట. అది బాగా వేసవికాలం. సాధారణంగా దాహం వేసిన వెంటనే ఏం చేస్తాయి కాకులు, చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నాయి. అట్లా చూసుకుంటుండగా కాకికి ఒక నీటి కుండ కనిపించింది. చాలా ఆపగా, అంటే చాలా ఆతృతగా ఆ కొండ దగ్గరికి వెళ్ళింది. తీరా తలపెట్టి చూసేపాటికి ఆ నీరు ఎక్కడో అడుగునున్నాయన్నమాట. అంటే ముక్కు పెట్టి చూస్తే తాగడానికి అందటం లేదన్నమాట. మరి ఏం చేసిందంటే కాకి కొంచెం తెలివిగా ఆలోచించింది. మామూలుగా నిరాశ చెందే అవకాశం ఉంటుంది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ నీళ్ళు ఎత్తుకోవడం. అలా కాకుండా అవకాశం ఉంది కాబట్టి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి కాకి ఏం

మాత్రం ఎలా చండకుండా చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కటిగా కుండలో వేసింది. ఆ రాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ కుండలో ఉన్న నీరు కొంచెం కొంచెం పైకి వచ్చింది. అలా తను అంటే ఆ కుండలో నీరు పైకి వచ్చే వరకు ఆ కాకి చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి అందులో వేసి నీరు బాగా పైకి రాగానే ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకుందనమాట. ఇంతకీ కథ మనకిచ్చే ప్రేరణ ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు. కాకి దాహం వేసింది, సరే ఒక కుండను చూసింది, అది అందటం లేదు కదా అని నిరాశ చెంది ఎక్కడికి వెళ్ళిపోవడం కానీ లేకపోతే మరొకదాన్ని చేయలే. అంటే ఆలోచించింది, అంటే తెలివిగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అనేది ఇక్కడ మనకి కాకి ఈ కథలో మనకిచ్చే సందేశం అన్నమాట. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే ఒక పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. మరి మండు వేసవి దాహం తీర్చుకోలేకపోతే ఏమైనా కావచ్చు. అందుకనే ఉన్న అవకాశాలను బట్టి వనరులను బట్టి ఒక మంచి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాన్ని సాధించవచ్చు అనేది ఈ కథలో మనకి చెబుతుంది. ముఖ్యంగా పట్టుదల ఎప్పుడు విజయానికి మార్గం చూపుతుంది అనేది ఈ కథ మనకి ప్రేరణగా చెప్తుంది అన్నమాట. చివరికి ఏంటంటే, అవకాశం కనిపించకపోతే వెతకాలి, మార్గం కనిపించకపోతే సృష్టించుకోవాలని. మరి ఇవాళ ప్రేరణ మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు నువ్వొస్తానంటే నేను వద్దంటాను చిత్రనిచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విందాం.

సాయం సమీర్ వింటున్నారు. మన వ్యక్తిత్వం అనేది మన పరిసరాలతో మనకున్న సంబంధాన్ని బట్టి, మనం వాటిని అబ్జర్వ్ చేస్తున్న స్థితిని బట్టి, అవి మనకి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి ఉంటాయి. ఏమిటి పరిసరాలు మనకి ఇస్తున్న ప్రాధాన్యత అంటే, మనం పరిసరాలకి మనమిస్తున్న ప్రాధాన్యత అంటే, ముఖ్యంగా కూరగాయల మార్కెట్ ఉందనుకో, సపోజ్ మనం దాని గురించి ఆలోచించినా దాన్ని చూసినా మనకు ఒక వ్యక్తిత్వం అనేది, జీవన విధానం అనేది మనకు తెలుస్తుంది. అదేంటి కూరగాయల మార్కెట్ వ్యక్తిత్వానికి కారణం అని మీకు అనిపించవచ్చు. ఉంది. అదేమిటంటే మార్కెట్లో ఎన్నో రకాల కూరగాయలు ఉంటాయి. అలాగే మన సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన నైపుణ్యాలు, ఇంకా చెప్పాలంటే ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట. వైవిధ్యం అనేది ఇక్కడ మనం కూరగాయల మార్కెట్ని చూసి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి కూరగాయకు ఒక ధర ఉన్నట్లే ప్రతి మనిషికి తనదైన విలువ, ప్రతిభ ఉంటుందని తోటి మనిషి, సాటి మనిషిని గురించి తెలిసి, చూసి తెలిసి నేర్చుకోవాలన్నమాట. ఇక ఎంపిక అనేది ఉంటుంది చూసావా, కొనుగోలుదారుడు అవసరానికి తగిన దాన్ని ఎంచుకుంటాడు. అంటే పుచ్చుల్ని, పనికిరాని వాటిని, ఇంకా నలిగిపోయిన వాటిని పక్కన పెట్టేసి మన తనకి ఏది కావాలో, ఏదైతే ఎక్కువ కాలం నిలవ ఉంటుందో దాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా మంచి అవకాశాలను, మంచి అలవాట్లు ఉండేలా చూసుకోవాలి, అలాంటి స్నేహితులను ఎన్నుకోవాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక తాజాదనం అనేది కూరగాయల్లో ప్రధానమైన విశేషం అన్నమాట. తాజా కూరగాయలు ఎక్కువకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంతేగాని వడిలిపోయినాయో, నలిగిపోయినాయో లేకపోతే తీసుకోం కదా. అదేవిధంగా మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వానికి మనం ఆకర్షితులు అవుతూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే రైతు కష్టపడి పండించిన కూరగాయలు మార్కెట్కి వస్తాయి. అంటే విజయం వెనక కూడా కష్టం, సహనం, పట్టుదల అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మరి కూరగాయలు రైతు తీసుకొచ్చిన వెంటనే అమ్ముడపోతాయా? కాదు. అంటే తను ఆరుగాలం కష్టపడినా అది మార్కెట్కి తీసుకొచ్చేపాటికి దానికి తగ్గ డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ ఉన్నప్పుడు అవి ఒక క్రమ పద్ధతిలో అమ్ముకోవాలి. అంటే సర్టెన్, అంటే నిర్దిష్టమైన సమయాల్లో అమ్ముకోవాలి. తర్వాత అది పాడవకుండా, అదేవిధంగా దాన్ని ఏమంటారు మనం చెప్పుకోవాలంటే తక్కువ ధరకు వస్తున్నాయని కొంతమంది, తర్వాత వేచి చూసే ధోరణి ఉంటే తర్వాత ఫ్రీగా అదే ఇంకా తక్కువకి ఇస్తారని, ఇలాంటి రకరకాల మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టి కూడా తనకి ఓర్పు, సహనం అనేది కూడా ఉంటుంది రైతుకి. ఇంకేంటి, మార్కెట్ల నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్లో ప్రతి కాయగూర తన సహజ రూపంలో ఉంటుంది. మనం కూడా ఇతరులను అనుకరించకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. మరి వాటిని, అలాంటి ప్రత్యేకమైన లక్షణాలను మనం కాపాడుకుంటూ మనం కూడా ఈ సొసైటీలో ఒక డిఫరెంట్ పీపుల్గా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కూరగాయల మార్కెట్ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. అదేంటంటే వైవిధ్యంలో అందం ఉందని చెప్తుంది. ప్రతి వ్యక్తికి తనదైన విలువ ఉంది అనేది మనం మార్కెట్ని గురించి, మార్కెట్ పరిసరాలను బట్టి మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా స్టైల్ చిత్ర నుంచి కొంచెం పాటలోని కొంచెం భాగాన్ని విందాం, ఆ తర్వాత ప్రసార విషయాలు.

సాయం సమరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో వరిలో చెడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు. నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారామ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇంకా 7:45 మహిళల T20 ఏషియా క్రికెట్ కప్ టోర్నమెంట్ 2026 భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని హిందీ ఆంగ్ల భాషల్లో 7:45 నుంచి వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై కొనసాగుతుంది. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో ప్రసారమవుతాయి. యాప్లో ప్రసారమయ్యే మన కార్యక్రమాల వివరాలు 7:45 వికసిత భారత్, 8:00 స్వరమాలిక, 8:30 వార్తలు వింటారు, 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 నాటిక, 10:30 ఆపాత మధురాలు. క్రికెట్ ఆట రేడియో సెట్లపై మాత్రమే ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కందాల చిదంబరస్వామి విరచిత దేవీ కీర్తనలు వింటారు. అనంతరం నాతియా కలాం. 6:30 చింతన ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. పొలం పనులు యథావిధిగా 6:35 ఇందులో లాభదాయకమైన పాడి పశువుల పోషణ మార్గాలు వివరాలు వింటారు. 7:00 ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమీరలో భాగంగా నేటి మాటగా వినోబాబావే జయంతి, ఇంకా దువ్వీరి రామరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆహారంతో ఆరోగ్యం డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం వింటారు పరిచయకర్త శ్రీమతి గుడివేడ నందినీదేవి. ఆ తర్వాత గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు ఉదయ సమీరంలో భాగంగా రేపు 7:15-8:00 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. 9:00 పాటల పల్లకి శ్రోతలు ఫోనిన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గోమెన్స్ డెవలప్మెంట్ అండ్ అఫేర్స్, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ, 12:10 మధుమంచిరి, 12:40 హిందీ చిత్రగీతం అంటారు. 1:30 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో ప్రాణరక్షణ ప్రథమ చికిత్స సంభాషణ ప్రసారమవుతుంది.

ఇంకా 2:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం శ్రీ ఆకుండి శ్రీనివాసరాజారావు గానం ప్రసారమవుతుంది. సాయంత్రం ప్రసారంలో 5:00 యువ నిమిషాల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు. ఉద్యోగ వార్తలు 5:55, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరంలో శ్రీ కోరమపు గోవిందరావు డోలు వాద్య లైవిన్యాసం వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర ఇక వికాసం. 7:00 ప్రసార విషయాలు, 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం, హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:30 మహిళల ఏషియా T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని రేడియో సెట్లపై ఆట ముగిసే వరకు ఉంటారు. ఇక రోజువారి కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ఉంటారు. 7:30 వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్, 8:00 స్వరమాలిక. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 7:05, తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం చిరిలీ.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవన్ కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. వార్తలు వివరంగా. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతున్నందున ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈరోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ

ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50% పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కుతుమేద ద్వారా జరగనున్నదని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోఫేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2026 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్
డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్

సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 100 అమెరికన్ డాలర్ల పైన కొనసాగుతోంది.

0: 2% పెరిగి బ్యారెల్కు 96 అమెరికన్ డాలర్ల 27 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18 బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కిసాన్ వాణి ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
1: पुतला बोल रहे?
0: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब?
0: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग। अरे पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మొదటిగా వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు. ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారాము గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
4: మన తీర ప్రాంతంలో వరి ప్రధానమైనటువంటి ఆహార పంట. వరిలో నికర లాభం పెంచుకోవాలి, అలాగే మనం ఉత్పత్తి చేసేటువంటి ఆహారం స్వచ్ఛమైనటువంటి ఆహారం కావాలి. దానికోసం ప్రధానంగా మనము ఖర్చు తగ్గించుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి సస్యరక్షణలో అనేది తెలుసుకోవాలి. అంతేకాకుండా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల వరి పంటలో పురుగులు తెగుళ్ళు ఏదన్నా పెరుగుతాయా, ఈ అంశం మీద కూడా రైతు సోదరులకు అవగాహన అవసరం. అందుకే రైతు సోదరులకి ఈ వరిలో సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకత అనేటువంటి అంశం సంబంధించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో నైరా వ్యవసాయ కళాశాలలో కీటక విభాగం ప్రధాన శాస్త్రవేత్త అలాగే ప్రొఫెసర్ డాక్టర్ పి సీతారాం గారిని ఆకాశవాణి స్టూడియోస్కి ఆహ్వానించాం. డాక్టర్ సీతారాం గారు నమస్కారం.
5: నమస్కారం అండి.
4: ప్రధానంగా అసలు రైతులు ఈ సమగ్ర సస్యరక్షణ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
5: సమగ్ర సస్యరక్షణ విధానం అంటే ఇక్కడ ముఖ్యంగానండి, ఈ చీడపీడలు అన్నటువంటివి ఆశించడానికి మన పంటలో చీడపీడలు నియంత్రించుకోవడానికి ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని సమన్వయం చేసుకొని మనం పురుగులను అదుపులో ఉంచడం అన్నదండి. ఇక్కడ ఈ మేలైనటువంటి వివిధ యాజమాన్య పద్ధతులు కానీ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా సాగు పద్ధతుల్ని, అలాగే యాంత్రిక పద్ధతుల్ని, అలాగే భౌతిక పద్ధతులు, అలాగే జీవ నియంత్రకాలను వాడి జీవ నియంత్రణ పద్ధతులు, ఆఖరిగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి మనకు ఆర్థిక నష్టం ఎక్కువగా కలుగు చేసి

0: సందర్భాల్లో తక్కువ ఖర్చుతో రసాయన సంబంధమైన మందులను వాడి మనం ఈ చీడపీడలని, ముఖ్యంగా మన ప్రధానమైనటువంటి వరి పంటలో ఆశించేటటువంటి వివిధ రకాలైనటువంటి పురుగులు తెగుళ్ళని సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా మనం చక్కగా నియంత్రించుకొని రసాయన రహిత ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చండి. అలాగే రైతుకి సాగులో కూడా సమగ్ర సస్యరక్షణ ఆచరించడం వలన ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది, దీనివల్ల నికర ఆదాయం ఎక్కువగా పొందడం జరుగుతూ ఉందండి.
1: అంటే సీతారాం గారు, ఈ మధ్య కాలంలో వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి, ఎల్నినో అనేది వస్తుంది, దానివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అలాగే వానలు కూడా సరిగ్గా రావు అంటుంటారు కదా, మరి దీని ప్రభావం మన వరిలో ముఖ్యంగా పురుగులు తెగులు మీద ఏదన్నా ఉంటుందా?
0: మనకి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ ప్రధానమైనటువంటి వరి పంట అనేది ఆలస్యంగా నాటుకోవడం జరిగిందండి. మన ఉత్తర కోస్తా ప్రాంతంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నీళ్లు లభ్యం కాకండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం వలన మన ప్రాంతంలో వరికి ఈ ఆలస్యంగా నాట్లు వేయడం వలన మనకి ఉల్లుకోడ అనేది ఒకటువంటి ప్రధానమైనటువంటి సమస్య రావడం జరుగుతూ ఉందండి. అలానే మనకి ఈ ఆలస్య నాట్లు వలన మన రైతు సోదరులు కొంచెం ఒత్తుగా నాట్లు వేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది, కాబట్టి పిలకలు తక్కువ వస్తాయని ఎక్కువగా నాట్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి ఈ సుడిదోమ అనేది కూడా చాలా ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉందండి. తదుపరి కాలంలో పంట పెరిగే దశలో మనకి ప్రధానంగా ఈ పీకపురుగు అనేది కూడా ఆశించడం జరిగి నష్టాన్ని కలుగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నవంబర్ డిసెంబర్ నెలల్లో మనకి మంచుతో పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వలన సరిగ్గా మనకి పాలు పోసుకునే దశ నుంచి గింజ ఏర్పడే దశ వరకు మనకి ఈ అగ్గి తెగులు అలాగే పాము పొడ తెగులు అనే రెండు కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగు చేయడం జరుగుతూ ఉందండి.
1: సీతారాం గారు, ఉల్లికోడు సమస్య అనేది మనం గుర్తించటం ఎలా, అలాగే దానికి రసాయనిక పురుగు మందుల దాకా వెళ్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చా?
0: మనకి ఇక్కడ ఉల్లికోడు అనేది మన ప్రాంతంలో ప్రధానమైన సమస్య అండి. ముఖ్యంగా ఇది ఎందువలన వస్తుంది అంటే ఆలస్యంగా ముదురు నాట్లు వేసుకోవటం వలన ముఖ్యంగా స్వర్ణ ఇట్లాంటి రకాలకి ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉందండి. మనకి ఉల్లికోడు అనేది మనం ఆశించింది పొలంలో ముఖ్యంగా మనం గుర్తించాలంటే అక్కడ ఆకు అనేది మన ఉల్లికాడ గొట్టంలా తయారవుతుంది, కాబట్టి దాన్ని మనం ఉల్లికోడి అని అంటామండి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఉల్లికోడు పిలక దశలో ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉందండి. పిలక దశలో ఎక్కువగా ఆశించడం వల్ల పంట ఏపుగా పెరగకుండా మనకి పిలకలు తక్కువగా వేయటం వల్ల కూడా దిగుబడులు గణనీయంగా తగ్గిపోతుంటాయండి. ఈ ఉల్లికోడు అన్నది ప్రధానమైన పురుగు మనకి మన దోమలానే ఉంటుందండి. దోమజాతి చెందిన పురుగు ఎరుపు రంగులో ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే నారు పీకేయడానికి వారం రోజులు ముందుగానే మనం కార్బోఫ్లోరిన్ గుళికలు కానీ వేసుకొని మనం ప్రధాన పొలంలో కానీ నాట్లు వేసుకున్నట్లయితే ఉల్లికోడిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చండి. అలాగే పంటలో ఎక్కడైనా కానీ మనకి ఒక 5% ఈ ఉల్లికోడు కానీ కనిపించినప్పుడు దుబ్బులు ఉన్నట్లయితే మనం వేప కషాయాన్ని కానీ వేప నూనె కానీ మనం పిచికారీ చేసి కూడా ఉల్లికోడిని అయితే ప్రస్తుత ప్రభావం మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి.
1: అంటే ఇది నిర్లక్ష్యం చేస్తే ఏ స్థాయికి వెళ్తుంది?
0: ఉల్లికోడు అన్నది మనకి ముఖ్యంగా 30 నుంచి 45 రోజుల్లోపే రావడం జరుగుతూ ఉంది, కాబట్టి మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లికోడు నిర్లక్ష్యం చేస్తే పంట చాలా వరకు నష్టం, దాదాపు 80-90% వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఉల్లి గొట్టాలు తెల్లగా ఉల్లి గొట్టాలా కనిపిస్తుంటాయి అట్లాంటివి ఎక్కడైనా కానీ కనిపించినట్లయితే వెంటనే మనం సమగ్ర సస్యరక్షణలో భాగంగా జీవ సంబంధితమైనటువంటి మనకి వేప కషాయం కానీ కానుక కషాయం కానీ వేప నూనె కానీ ఇవి ఏవి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కానీ కానుక నూనె కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే వాటి గుడ్లు నశించడం అలాగే పిల్ల పురుగులు కూడా నశించి మనం ఉల్లికోడిని నియంత్రించుకోవచ్చండి.
1: ఇకపోతే ఉల్లికోడి తర్వాత ముఖ్యంగా ఎల్నో పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి మరొక పురుగు సుడిదోమ అన్నారు.
0: అవును,
1: సుడిదోమ ప్రభావం ఎలా ఉంటుంది మన ప్రాంతంలో?
0: మన ప్రాంతంలో ఈ నీరుని పొలంలో ఎక్కువగా నిలవగట్టడం జరుగుతూ ఉందండి. నీరుని కానీ మనం ఎక్కువగా పొలంలో కానీ నిలవగట్టుకున్నట్లయితే కూడా సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉందండి.
1: నీరు నిలగట్టుకుండా ఉండరు కదా,
0: నిలగట్టుకున్నా కానీ ఇక్కడ ఏం చేయాలంటే అడప దడప అన్నగా మనం ఒక 4 రోజులు నీళ్ళు నుంచి మళ్ళీ 4 రోజులు పొలాన్ని మనం ఎండగట్టినట్లయితే దోమ ఉధృతి అనేది ఎప్పటికి కూడా వృద్ధి చెందదండి.
1: అంటే నీరు నిలబట్టి తర్వాత నీరు తీసేస్తే పంటకే నష్టం,
0: పంటకి ఎటువంటి నష్టం ఉండదండి. మీకు మనకి వేరు వ్యవస్థ కూడా బాగా గాలి తగిలింది అనుకోండి, పిలకలు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ దోమ యొక్క తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి కూడా ఎటువంటి అవకాశం ఉండదు, కాబట్టి మనం ఆరుతడి అన్నది కానీ అలవాటు చేసుకున్నట్లయితే దోమను చాలా వరకు మనం తగ్గించుకోవచ్చండి. అలానే ప్రధానంగా ఇప్పుడు దోమ ఎక్కువైతే ఎక్కడ మనకి ఉందో అటువంటి పొలాల్లో మనం చూసుకున్నట్లయితే పంట పైన ఈ సాలీళ్ళు అన్నవి అలాగే మిరిన్ నల్లు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. సాలెగూడు పురుగులు ఉన్నాయి అంటే మెయిన్ ముఖ్యంగా ఈ సాలెగూడు పురుగులు అన్నవి ఈ దోమ యొక్క చిన్న పిల్ల తల్లి పురుగులు అలాగే గుడ్లను కూడా మనం భక్షిస్తాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం ఎటువంటి పురుగు మందులని పిచికారీ చేయకుండా సహజంగా మనకి ఇక్కడ రక్షణ సైన్యం ఇక్కడ సహజ శత్రువులు అన్నవి రైతుకు రక్షణ సైన్యం కాబట్టి అటువంటి మిత్ర పురుగులు ఉన్నప్పుడు మనం పురుగు మందుల జోలికి పోకుండా ముఖ్యంగా ఈ నీరు నిలవకుండా చేసుకోవటము అలాగే ఇంకో ప్రధానమైనది ఏంటంటే మనం ఆలస్యంగా నాట్లు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎరువులు వాడకం ఒకటి ఎక్కువగా వేస్తూ ఉంటాం కాబట్టి వీలైనంత వరకు నత్రజని ఎరువులు ముఖ్యంగా యూరియా అన్నదాన్ని మనం తక్కువగా వేసుకోవాలి. విడతల వారీగా మనకి పంటకు కావాల్సిన మోతాదులో సిఫారసు మేరకు విడతల వారీగా వినియోగించుకోవాలి. యూరియాతో పాటు మనం పంట తొలి దశలోనే ఈ దోమ కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పొటాష్ ఎరువులను కానీ కొంత అందించుకున్నట్లయితే మనకి దోమ ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చండి.
1: అంటే చిత్రం గారు మామూలుగా ఈ పిలక దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలంటుంటారు.
0: అవునండి.
1: ఈ పిలకల సమయంలో మరి నీరు ఆపి మళ్ళీ నీరు పెట్టుకోవటం నష్టమే లేదా?
0: నీరు మనకి ఎందుకంటే మనకి ఉన్నటువంటి అపోహ అండి, వరి పొలంలో నీరు నిలవగడితే బాగా మనకి పంట వస్తుంది అనేటువంటి అపోహ అండి. ఎప్పుడైతే మనం నీరు నిలవగట్టం పిలకలు కూడా సంత తగ్గిపోద్ది అండి, పిలకల వృద్ధి అనేది తగ్గిపోద్ది. కాబట్టి నీరు నిలవగట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలో తేమ ఉంటుంది, అలాగే పంట మొదల్లో కూడా తేమ ఎక్కువగా ఉండటము ఈ ఉష్ణోగ్రతల వలన మనకి ముఖ్యంగా ఈ సుడిదోమ అనేది మొక్క యొక్క మొదల్లోనే మనకు వృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీరు నిలవ పెట్టుకున్నప్పుడు బయట వాతావరణంలో వచ్చేటువంటి వ్యత్యాసాలు అలాగే నీటి వలన ఆ ఆవిరి కూడా ఈ మొదల్లో ఎక్కువగా ఉండటం వలన దోమ ఉధృతి అనేది బాగా ఎక్కువడం జరుగుతూ ఉందండి. అందుకనే మనం ముఖ్యంగా ఈ పిలకల దశలో మనం ఆరుతడి కానీ మనం కల్పించుకున్నట్లయితే దోమని నివారించుకోవచ్చు, పిలకల వేరు వ్యవస్థ కూడా బాగా గాలి తగిలి ఎక్కువ పిలకలు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు ఈ సుడిదోమ ఉన్నప్పుడు మన రైతు సోదరులు అనేక రకాల మందులు కొడతా ఉంటారు. కొన్ని రకాల మందులు కొడితే ఎక్కువ ఇది అంటుంటారు.
0: అవునండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుడిదోమ అనేది మనకి రసం పీల్చే పురుగు అండి. మనం వరి పొలంలో ప్రధానంగా ఈ పురుగు మందులు అన్నవి ఎక్కువగా రైతు సోదరులు పురుగు మందులు కొడితే తొందరగా దోమని తగ్గిపోద్ది అనేటువంటి అపోహ అయితే ఉందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సింథటిక్ పైరిథ్రాయిడ్ అనే మందులను కానీ మనం లాంబ్డా సైలోత్రేన్ అనేటువంటి పురుగు మందును కానీ లేకపోతే సైపర్మెత్రిన్ అనేటువంటి పురుగు మందును కానీ ఇథోపిన్ ఫ్రాక్స్ అనేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ అనే పురుగు మందుల్ని రెండు మూడు దఫాలుగా కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు ఒక రకమైన నిరోధక శక్తి పురుగు మందులకు తట్టుకుని నిరోధక శక్తి వృద్ధి చేసుకోవటము అలాగే ఆ పురుగు యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పులు వచ్చి కూడా పురుగుల సంఖ్య అనేది గణనీయంగా వృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం వరి పొలంలో సుడిదోమ నివారణకి ఎటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని మనము సలహాలు ఇవ్వకూడదండి. సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని రైతు సోదరులు ముఖ్యంగా వాడకూడదండి వరి పొలంలో. ఇవి వాడుకున్నట్లయితే దోమ సంతతి సంవత్సరం సంవత్సరంకి పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎటు పరిస్థితుల్లో తగ్గదు. కాబట్టి ముఖ్యంగా మనకి పంట తొలి దశలోనే ఈ దోమన ఉధృతి నివారించుకోవాలంటే మనం వేప కషాయాన్ని కానీ వేప నూనె కానీ అలాగే మాకు మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ముఖ్యంగా అక్కడ సుడిదోమ చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మా శాస్త్రవేత్తలు తూటికాడ కషాయం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద పరిశోధన చేయడం జరిగిందండి. తూటికాడ కషాయం కూడా మనకి చాలా బాగా ఈ దోమల ఉధృతిని తగ్గించి సుడిదోమ నివారించడంలో చాలా వరకు సహాయపడుతుంది. ఎటువంటి రసాయనిక ఇప్పుడు మనం ఏంటంటే తూటికాడ అనేది మనకి ముఖ్యంగా చెరువులో లభ్యం అవుతూ ఉంటుంది కాబట్టి
1: రబ్బర్ చెట్టు కూడా అంటుంటారు.
0: రబ్బర్ చెట్టు అంటామండి, హైపోమియా అని అంటాం. తూటికాడ మనకి ఎక్కువగా చెరువుల దగ్గర కానీ ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటే అటువంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఆ ఆకులన్నింటినీ మనం కలెక్ట్ చేసుకొని ఒక 5 కేజీల వరకు ఆకులను కలెక్ట్ చేసుకొని బాగా ఉడికించి ఆ వచ్చినటువంటి కషాయాన్ని వడగట్టుకొని ఆ కషాయాన్ని సాయంత్రం వేళల్లో మనం పిచికారీ చేసుకున్నట్లయితే దోమను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు.
1: ఇది సుడిదోమ సంబంధించి.
0: అవునండి.
1: ఇకపోతే మనకి నత్రజని ఎరువులు బాగా వేసుకుంటే పురుగు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇతర పురుగు.
0: ముఖ్యంగా ఏంటంటే మనకి వరిలో అనేవంటి వివిధ పంటలలో కూడా మనకి యూరియా మోతాదు అంటే మెయిన్ నత్రజని అన్నది కానీ ఎక్కువగా వాడినట్లయితే చూసుకున్నట్లయితే మన పంట ఏపుగా పెరగడము, దాని వలన పంట ఏపుగా ఉండి పంట నాజుగా ఉండటం వలన పురుగులు తెగుళ్ళు అనేవి విపరీతంగా ఆకర్షించబడతాయండి. మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊరిలో ముఖ్యంగా ఈ నత్రజని ఎరువులు ఎక్కువగా వాడటం వలన మనకి సుడిదోమ ఒకటి అలాగే ఆకుముడత పురుగు అనేది కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉందండి. మనం పొలంలో కానీ గమనించుకున్నట్లయితే నత్రజని ఎరువులు ఎక్కువగా వాడినప్పుడు మనం ఈ గట్లు వెంబడి ఉన్నటువంటి పైరు బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే నీడ ఉన్న ప్రాంతాల్లో, ఎందుకంటే పోషకాలు అనేటువంటి గట్ల వైపు రావడం జరగడం వలన ఆ పంటను నీడ ఉన్న ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ ఆకు ముడత అనేటువంటి పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉందండి. నత్రజని ఎక్కువ వేసామని చిన్నగా గుర్తించాలి అంటే మనకి గట్ల వెంబడి ఉన్నటువంటి వరి పంటకు కానీ తెల్లగా గీతలుండి ఆకంతా పాలిపోయినట్లు ఉంది అంటే మనకి ఆకుముడత పురుగు ఉన్నదని మనం గుర్తించుకోవచ్చండి. ముఖ్యంగా వరి పంటలో మనం ఈ యూరియా వాడకాన్ని, నత్రజని సంబంధిత ఎరువులు వాడకాన్ని అన్నది

0: తగ్గించుకొని మనం వేప పిండిని కానివ్వండి, వేప చెక్కను కానివ్వండి, అలాగే పశువుల ఎరువులతో పాటు వానపాముల ఎరువును కానివ్వండి, ఆఖరి దమ్ములో కానీ ఆఖరి దుక్కులో కానీ, అలాగే వేప పిండిని కొద్ది మోతాదులు యూరియాతో కలిపి మనం వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఈ పురుగులు తెగుళ్ళ సమస్యని మనం వరిలో నియంత్రించుకోవచ్చండి.
1: ఇంకా కాండంతులు చెప్పురుగు కూడా కొన్ని చోట్ల మనకి బాగా ఇబ్బంది పెడతాం.
0: అవునండి,
1: మనకి ఈ ప్రాంతంలో మరి కాండంతులు చెప్పురుగు సమస్య ఎట్లా ఉంది?
0: మనం చేయాల్సిన ఇక్కడ సమగ్ర సస్యరక్షణలో భాగంగా రైతు సోదరులందరూ కూడా మెయిన్ మనం వరి పంటని కోత కోసేటప్పుడే మనం నేల మట్టానికి కోసుకోవాలండి. ముఖ్యంగా అది చాలా వరకు దుబ్బి పైకొదలేమంటే మనకి కాండం తొలిచే పురుగు, గొంగల పురుగు ఆఖరి దశలో మనకి కోసస్థ దశలో ఆ కనుపుల్లోనే ఉంటదండి, అది నిద్రపోయి మళ్ళీ పంటకాలం వచ్చేటప్పటికే రెక్కల పురుగు అనేది బయటికి రావడం మళ్ళీ ఆశించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు భూమట్టానికి సమాంతరంగా ఒక 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎత్తులో ఉండేటట్టే కోసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే కోసస్థ దశల నుంచి మనం ఎటువంటి నష్టం కూడా కాండం తొలిచే పురుగు తదుపరి కాలంలో రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మనకి కాండం తొలిచే పురుగు భూమి లోపల కూడా వేరు లోపల అక్కడ వరకు వెళ్ళి కూడా నిద్రించ జరుగుతూ ఉంటుంది. కాబట్టి లోతు దుక్కులు అన్నవి కూడా కొద్ది చేసుకొని మనకి తొలకరి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఆ కోసస్థ దశలు బయలుపడి పక్షుల బారిని కానీ సూర్యరశ్మి కానీ తగలడం వలన మనం ఆ రకంగా కూడా తదుపరి వేయబోయే పంటలో కాండం తొలిచే పురుగుని మనం నియంత్రించుకోవచ్చండి.
1: మొత్తం మీద వరిలో ఈ పురుగుల నియంత్రణకి ఉపయోగపడేటువంటి జీవ నియంత్రణ పద్ధతులు ఏంటంటారు?
0: మనకి ప్రధానంగా వరి పంటలో ఈ సమగ్ర సస్యరక్షణ విధానంలో మనకి జీవ నియంత్రణ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం అండి. రైతు సోదరులు మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ పురుగు కనిపించింది అనగానే మనం పురుగు మందుల జోలికి పోకుండా మన పంటలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి పురుగులు ఉన్నాయి, వాటి సంతతి ఎలా ఉంది అనేది ముందు గమనించుకోవాలి, పర్యవేక్షణ చేయాలండి. ఇప్పుడు పంటలు మనం చూసుకున్నట్లయితే పంటలలో ఈ జీవ నియంత్రణ అనగానే మనకి మిత్ర పురుగులు అంటామండి, ముఖ్యంగా బదనికలు కానివ్వండి, సాలీళ్ళు కానివ్వండి, పరాన్నజీవులు కానీ ఇవి ప్రకృతి సిద్ధంగా మనకి పంటల్లో ఆశించడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా మనకి పంటలో 1:2 అంటే ప్రతి 2 హాని చేసేటటువంటి పురుగులకి ఒక మిత్ర పురుగు కానీ ఉన్నట్లయితే మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇవి మనకి ఒక సైన్యంలాగే మన పంటలో ప్రకృతిలో తనకు తాను వృద్ధి చేసుకుంటూ పురుగుల్ని ఎప్పటికప్పుడే నియంత్రించుకోవడం కానీ అదుపులో ఉంచడం కానీ జరుగుతూ ఉందండి. ముఖ్యంగా ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ప్రధానంగా పరాన్న బుక్కులు కానివ్వండి, పరాన్నజీవులు కానివ్వండి ఎక్కువగా రావాలి మన పంటలో అంటే రైతు సోదరులు చేయాల్సిందండి, పంట చుట్టూ మనకి పుష్పించే మొక్కల్ని గట్ల పైన కానివ్వండి లేకపోతే అంతర పంటలు కానీ పుష్పించే మొక్కల్ని కానీ వేసుకున్నట్లయితే అవి ఒక రకంగా మకరందాన్ని, రెక్కల పురుగులు మకరందాన్ని అందించడం జరుగుతుంది, కొన్ని రకాలటువంటి మిత్ర పురుగులకి ఆశ్రయాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. అలాగే

0: అయితే నూలు కండి ఆకారంలో మచ్చలు ఏర్పడతాయండి. అలాగే పెరుగుతున్న కొలది మచ్చలన్నీ కూడా దగ్గర దగ్గరగా అయిపోయి ఆకంతా కాలిపోయినట్లు కనిపించడం జరుగుతూ ఉందండి. దీన్ని మనం అగ్గి తెగులు అంట, కాలిపోయినట్లు కనిపిస్తుంది కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటామండి. తొలి దశలో గాని మనం ఇట్లా గుర్తించుకున్నట్లయితే మనం సూడోమోనాస్ అనేటువంటి జీవ నియంత్రణని మనం 5 నుంచి 8 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ అగ్గి తెగులు అనేది సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. అలానే తదుపరి కాలంలో ఈ అగ్గి తెగులు కానీ మనం తొలి దశలో కానీ అదుపు చేసుకోలేకపోతే రెండు సందర్భాల్లో పంట పెరుగుతున్నప్పుడు అలాగే మనకి కంకి వచ్చేటప్పుడు ఆ మెడ దగ్గర మెడ విరుపు తెగులు అని కూడా అంటామండి. ఆ నల్లగా మచ్చలు ఏర్పడిపోయి కంకి విరిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానంగా ఈ అగ్గి తెగులు 3 దశల్లో ఆశిస్తుంది కాబట్టి ఈ అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి మనం ఎక్కువగా తట్టుకునేటువంటి రకాలండి, అగ్గి తెగులను తట్టుకునే రకాలని మనం ఎంపిక చేసుకోవాలండి. అది మనకి నెల్లూరు పరిశోధన స్థానం నుంచి అగ్గి తెగులు తట్టుకునే రకాలను ఉత్పత్తి చేయడం జరిగిందండి. నెల్లూరు సిరి కానివ్వండి, నెల్లూరు సోనా కానీ ఇటువంటి రకాలు మనకి అగ్గి తెగులను తట్టుకుంటాయండి. మన ప్రాంతానికి అనువైన అగ్గి తెగులు రకాలను ఎంచుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా ఈ తెగుళ్ళ విషయానికి వస్తే పంటలోను కానీ పొలం గట్ల పైన కానీ కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కలుపు మొక్కలు ఈ తెగులు కారక చేసేటటువంటి శిలీంధ్రానికి ఆశ్రయాన్ని కల్పిస్తాయి కాబట్టి మనం పొలం గట్లను అన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలంలో ఎటువంటి కలుపు లేకుండా కానీ మనం చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ సమస్యని చాలా వరకు ముఖ్యంగా అగ్గి తెగులు కానివ్వండి, పొడ తెగులను కానివ్వండి చాలా వరకు మనం నియంత్రించుకోవచ్చండి.
1: ఒకవేళ వీటిని జీవ నియంత్రణ పద్ధతుల్లో నియంత్రించడానికి అవకాశాలు ఉన్నాయా లేకపోతే రసాయనాలు వాడుకోవాలి?
0: జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం సులభంగా ఈ తెగుళ్ళు కానివ్వండి, పురుగులను కానివ్వండి మనం సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చండి. మనం చెప్పుకున్నట్లయితే పురుగుల్లో ప్రధానమైనటువంటి ఆకుముడత పురుగు కానివ్వండి, కాండం తొలిచి పురుగు కానివ్వండి, వీటిని జీవ నియంత్రణ పద్ధతి సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. ఇక్కడ జీవ నియంత్రణ కారకాలైనటువంటి మనకి ట్రైకోగ్రామా అనేటువంటి గుడ్డు పరాన్నజీవి, ముఖ్యంగా మనకి మా ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో జీవ నియంత్రణ ప్రయోగశాలని ఉన్నదండి. అక్కడ ముఖ్యంగా ఊర్లో కానివ్వండి, మొక్కజొన్నలో కానివ్వండి, చెరకులో కానివ్వండి, ప్రధానంగా ఆశించేటటువంటి కాండం తొలిచే పురుగుల్ని నియంత్రణకి మనకి ట్రైకోగ్రామ అనే గుడ్డు పరాన్న జీవులను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉందండి. వాటిని మనము 40,000 చొప్పున పంటకాలంలో విడుదల చేసుకున్నట్లయితే ఎటువంటి పురుగు మందుల్ని పిచికారీ చేయకుండా పర్యావరణ హితంగా మనకి హాని చేసేటువంటి పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు, గుడ్డు దశలోనే నియంత్రించుకోవచ్చండి. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే మనకి అగ్గి తెగులు, పాంపొడ తెగులు అనేవి కూడా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ తెగుళ్ళను కూడా అదుపులో ఉంచుకునే జీవ శిలీంద్ర నాశిని కారకాలైనటువంటి ట్రైకోడర్మా విరిడి అనేటువంటిది, అలాగే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, అలాగే మెటారైజం అనేటువంటి జీవ శిలీంద్ర నాశనలు కూడా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలోను, అలాగే మనకి బయో కంట్రోల్ వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో విజయనగరము, విశాఖపట్నము, అలాగే మన అమరావతిలో కూడా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉందండి. వ్యవసాయ శాఖ వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ జీవ నియంత్రణ కారిన మందులు కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ తెగుళ్ళను అన్నట్టు సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి.
1: డాక్టర్ సీతారాం గారు, ముఖ్యంగా వరిలో ప్రస్తున్నట్టు పరిస్థితుల్లో ఎలాంటి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది, వాటిని ఏ విధంగా నియంత్రించవచ్చు, ముఖ్యంగా జీవ నియంత్రణ పద్ధతులను ఏ విధంగా సద్వినియోగపరచుకొని తక్కువ ఖర్చుతోటి ఈ సస్యరక్షణ చేపట్టచ్చో చాలా వివరంగా తెలియజేశారండి. మంచి వివరాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున ఆమెకు ధన్యవాదాలండి.
0: నమస్కారం. ధన్యవాదాలు.
2: మీరింతవరకు వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి సీతారాము గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: అపన్నా.
1: ఏం చిట్టమ్మా?
3: పోయినసారి నాకు వరిలో గిడసబారిపోయి మొక్కలన్నీ సరిగా పెరగకుండా పిలకలు కూడా ఎక్కువ రాలా. ఈసారి నాకు అలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
1: ఇది జింక్ ధాతు లోపం చిట్టమా. మనం గమనిస్తే పైనుంచి 3 ఆకు 4 ఆకు మీద మొదట తుప్పు మచ్చలు కనిపిస్తాయి.
3: తుప్పు మచ్చలు కనిపించాయి నిజమే.
1: ఆ తర్వాత మొక్కలు సరిగ్గా ఎదగవు, పిలకలు సరిగ్గా రావు.
3: అవును,
1: మనం ఆకును గనక వంచితే టపక్కన ఇరిగిపోతుంది
3: పెళుసుగా.
1: ఇట్లాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఆఖరి దిక్కులోనో దమ్ములోనో 1 ఎకరాకు 20 కిలోలు జింక్ సల్ఫేట్ గనక వేసుకుంటే మనకి ఈ సమస్య రాదు.
3: అంటే జింక్ సల్ఫేట్ వేసుకోవాలంటాం.
1: ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ జింక్ సల్ఫేట్ ని బాసన ఎరువులతో కలపకుండా 2-3 రోజులు అటో ఇటో ఎడంగా వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు.
3: సరే అప్పన్న, ఈసారి అదే చేస్తాను నువ్వు చెప్పినట్టు.
1: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా సేంద్రియ సాగులో పాటించవలసిన వివిధ పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సేంద్రియ సాగులో పాటించవలసిన వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొదటిగా వేసవి దుక్కులు. తొలకరి వర్షాలు పడకముందు వేసవి దుక్కులను చేసుకోవాలి. అలాగే పొలం గట్లపై మంటలను పెట్టడం ఇంకొక పద్ధతి. తొలకరి ప్రారంభంలో ఒక దుక్కి వాన పడిన రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల సమయంలో గట్లపై సామూహికంగా మంటలను పెట్టాలి. గ్రామ రైతులందరూ పొలం గట్లపై ఒకేసారి మంటలను వేయాలి. దీనివల్ల పంటలను ఆశించే రెక్కల పురుగులు మంటలకు ఆకర్షింపబడి వాటిలో పడి చనిపోతాయి. మరొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే విత్తన శుద్ధి మరియు నారు శుద్ధి. విత్తనాలు విత్తే ముందు లేదా నారు నాటే ముందు విత్తన శుద్ధిని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే విత్తన శుద్ధి అలాగే నారు శుద్ధి చేయడం వల్ల విత్తనం లేదా నారు ద్వారా ఆశించే తెగుళ్లను మనం నివారించుకోవచ్చు. అలాగే జిగురు పూసిన పసుపు తెలుపు అట్టలను పొలంలో పెట్టడం. ఈ అట్టలను వరి నాట్లు వేసిన తర్వాత అలాగే కూరగాయలు మెట్ట పంటల్లో విత్తనాలు మొలకెత్తిన తర్వాత పంటల్లో పెట్టుకోవాలి. పసుపు తెలుపు అట్టలకు గ్రీజు లేదా ఆముదం పూసి మొక్కల కన్నా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. చిన్న చిన్న రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తెలుసుకోవడానికి అలాగే వాటిని నివారించడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. మరొక పద్ధతి పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం. ఈ పక్షి స్థావరాలను వరిలో నాట్లు వేసిన 10 నుండి 15 రోజుల తర్వాత అలాగే మెట్ట కూరగాయల పంటల్లో విత్తనాలు మొలకెత్తిన 15 నుండి 20 రోజుల తర్వాత పంటలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతి వలన పక్షులకు స్థావరాలు ఏర్పడి పంటలను ఆశించి తినే పురుగులను పక్షులు ఏరుకొని తింటాయి. దీనివల్ల పంటలు రక్షింపబడతాయి. ఈ పక్షి స్థావరాలను ఎకరాకు 15 నుండి 20 చొప్పున పంట కంటే కొంచెం ఎత్తులో అమర్చుకోవాలి. మరొక పద్ధతి ఏంటంటే రక్షక పంటలు లేదా సరిహద్దు పంటలను వేసుకోవడం. ప్రధాన పంట విత్తనాలను జల్లడానికి 7 నుండి 10 రోజుల ముందు జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పంటల విత్తనాలను చల్లుకోవాలి. ఈ పద్ధతి పురుగులు తెగుళ్ల వ్యాప్తిని నివారించడానికి అలాగే మిత్ర పురుగుల అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ రక్షక పంటల మొక్కలను ప్రధాన పంట చుట్టూ 3 లేదా 4 వరుసల్లో వేసుకోవాలి. మీరింతవరకు వ్యవసాయ సమాచారంలో భాగంగా సేంద్రియ సాగులో పాటించవలసిన కొన్ని ముఖ్య పద్ధతుల గురించి రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అందించిన సూచనలు విన్నారు.
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ప్రాజెక్టులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: కిసాన్ వాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మహిళల ఏషియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆటపై హిందీ ఇక మన రోజువారీ కార్యక్రమాలు యాప్లో వింటారు.

0: నిజామాబాద్ జిల్లాలో ఇందిరాక్రాంతి పథకం అమలు గురించి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణశరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నుముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరాక్రాంతి పథకం. కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
2: నమస్కారం సార్.
1: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
2: థ్యాంక్ యూ
1: సార్. అసలు ముఖ్యంగా ఇందిరాక్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
2: ఇందిరాక్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరాక్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే, మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంత

0: తరగత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5 పంచసూత్రాలని అంటారన్నమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ, బ్యాంకులో అప్పులు తీసుకుంటూ, బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో, గ్రామ సంఘాలలో, వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
1: సరే, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్కి, ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
0: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది, NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు, అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్, 40 సెంట్రల్ గవర్నమెంట్, 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటివరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
0: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి. తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలు ఉన్నాయి, SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 300,000 పైచిలకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది, దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 మంత్స్ అయిన తర్వాత, అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత, వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు కానీ, ఇంకా కన్జంప్షన్కి కానీ, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకొని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ IMS క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీను ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి 20 మంది టైలర్స్కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్. దాని మీద అలీప్లో, హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్ అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ

0: బస్సులు అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్ప్ ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధనలో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్ప్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్ప్ ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12%, 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కడితేనే, రెగ్యులర్గా కడితేనే, ఒక నెల రెండు నెలల మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతీ నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులు అన్నీ కూడా ప్రతీ నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా
0: ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 2,000,000 వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇదొకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే, ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూప్లు ఏర్పడడానికి మహిళలకి ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు, కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి. తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు, కాకపోతే ఏంటంటే 18-60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు

0: వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడోలసెంట్ గర్ల్స్ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడోలసెంట్ కిషోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీది అనే స్కీమ్కి, ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీది అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీది అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి ఒక 80 చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 లక్షాధికారిని చేయాలి, లఖ్పత్ దీదిని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో ఒక 10,000 ఆదాయం వచ్చింది, మళ్ళీ నెల రాలేదు అంటే కాదు. ప్రతి నెల రెగ్యులర్గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం, అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 కంటిన్యూషన్గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు లోకోస్ యాప్లో ఎంట్రీ చేయాలి. వాళ్ళ కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పత్ దీది అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా
2: సమయం 8 ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక చిత్రగీతాలు. ముందుగా రౌడీ అల్లుడి చిత్రం నుంచి బపిల్హరి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర.

స్వరమాలిక చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

0: తీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబకం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాలు పంచుకునేవారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్. టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛతా హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా $50 బిలియన్ ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇన్నోప్రోమ్ ఇండియా 2026 కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖానోవ్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చీ, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక NGO దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్ట్రేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనితా విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్

0: నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ధి సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: Tourism is a very, very fascinating industry. Every few hundred kilometers, our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్ట్రపతి భవన్ మ్యూజియం అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్ట్రపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభివ ఆధ్యాత్మిక నాయకుడు ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్, రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరిన్ని చిత్రగీతాలు స్వరమాలిక శీర్షికన ఈ ప్రసారంలో 9:30 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 8:45 కావస్తుంది. వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం చిరలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं मुकेश कुमार बल.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు. పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం బపిలహరి.

తర్వాత వినండి, మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గీతం, చిత్రం అడవి రాముడు, పాడినవారు సోను నిగం, మహాలక్ష్మి అయ్యర్.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత అల్లరి పిడుగు చిత్రం నుంచి మల్లికార్జున్ శ్రీవర్ధిని పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళల T20 ఏషియా క్రికెట్ కప్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని హిందీ ఆంగ్ల భాషల్లో రేడియో సెట్లపై వింటున్నారు. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతున్నాయి. ఈ క్రికెట్ కామెంటరీ ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై ప్రసారమవుతుంది.

ఈ రాత్రి 10:30 ఆపాత మధురాలు వింటారు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో. ఇక ఈ 10 న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో నాటిక ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9:59 దాటి 30 సెకండ్లు. కొంత విరామ సంగీతం తర్వాత ప్రకటించిన కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సింహాచిత్రం నుంచి

తర్వాత వినండి లవ్ టుడే చిత్రం నుంచి విద్యాసాగర్ సంగీత సారథ్యంలో భువనచంద్ర గీతం పాడినవారు టిప్పు ఎంఎం శ్రీలేఖ.

తర్వాత వినండి. ముత్తు చిత్రం నుంచి భువనచంద్ర గీతం, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో.

తర్వాత వంశీ చిత్ర నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత మోహన్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30, ఇప్పుడు ఆపాత మధురాలు. ముందుగా గోరింటాకు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

తర్వాత వినండి. అలీబాబా 45 చేతి నుంచి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత సుగుణ సుందరి చిత్రం నుంచి సముద్రాల జూనియర్ గీతానికి పి ఆదినారాయణరావు సంగీతం అందించగా పాడినవారు పి లీలా.

ఆపాత ముద్రల తర్వాత శ్రీ లక్ష్మీ నిలయం చేతి నుంచి వి. రామకృష్ణ ఎస్. జానకి పాడిన పాట

ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలకు కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం చిరలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 సెమీఫైనల్ మొదటి ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటల దేశభక్తి గీతం, 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజన్ కార్యక్రమంలో కందాల చిదంబర స్వామి విరచిత దేవీ కీర్తనలు ఉంటారు. ఆ తర్వాత నాతికలం, 6 గంటల 30 నిమిషాలకు చింతన ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యత షేక్ అబ్దుల్లా. పొలం పనులు యథావిధిగా 6 గంటల 35 నిమిషాలకు, 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరలు నేటి మాట. ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతో ఆరోగ్యం, డాక్టర్ రమ్య సదరం గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఇంకా గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఇత్యాది అంశాలు వింటారు. 8 గంటల 35 నిమిషాలకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గానం ప్రసారం అవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9 గంటలకు పాటల పల్లకి, 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ అండ్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. 11 గంటలకు మధురిమాం, 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రాణరక్షణ ప్రథమ చికిత్స సంభాషణ వింటారు. 5 గంటలకు ఇవ్వాలి, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరంలో ఐవిన్యాసం, శ్రీ కుర్మారావు గోవిందరావు డోలుబాధ్యుల ఐవిన్యాసం వింటారు. ఇంకా ఫిట్నెస్ మంత్ర తదితర వివరాలు. 7 గంటల 15 నిమిషాలకు పల్లీశంలో వ్యవసాయదారుల కార్యక్రమంలో పంటల్లో సేంద్రియ పద్ధతిలో పోషకాల యాజమాన్యం, హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ బి శ్రీహరిరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7 గంటల 30 నిమిషాలకు మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరిగే 2వ సెమీఫైనల్ ఆటపై హిందీ ఆంగ్ల భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై ప్రసారమవుతుంది. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. 7 గంటల 30 నిమిషాలకు వ్యవసాయ సమాచారం, 7 గంటల 40 నిమిషాలకు వికసిత భారత్, 8 గంటలకు తిరిగి 9 గంటల 30 నిమిషాలకు స్వర్మాలిక, 10 గంటలకు ఆపాత మధురాలు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణం, విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు, వాల్తీరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, 6.2 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన గరిష్టంగా 33.2 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాక కనిష్టంగా 27.6 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. 2 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. రాగాల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడుకుని ఉండి 1-2 ప్రాంతాల వర్షపు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లులు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. రాగాల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈరోజు రేపు వాతావరణ హెచ్చరిక.

ఉత్తరాంధ్ర తీరం జానం తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలేసి గాలి వేగం కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు రేపు సముద్రంలో చేపలు వేటవలదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలోను, ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోను, అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లోనూ, ఒడిశా తీరం, పశ్చిమ బెంగాల్ తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీసే అవకాశం ఈరోజు రేపు ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:46 దాటి 12 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్ల 920 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz వేవ్ ప్రభాత ప్రసారం 5 గంటల 51 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.